ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్ట్ నెల 8వ తేదీ, శనివారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 42 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ శనివారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన గాయం. ఈ అంశంపై పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. ఉదయం 6:15 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఔషధ గుణాలకు పుట్టినీళ్లు చెంచలాకు. ఈ అంశంపై కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:00 హనుమకొండ జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ వార్షికోత్సవ సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా, యోగా మాస్టర్ గౌతమ్ గారితో కె సందీప్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కాల్వ టి వెంకటేశ్వర్లు గారిచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. డోలు సహకారం శ్రీ సీఎం రామచంద్రుడు. ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 9:30 ఇన్సైట్స్ కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ వార్షికోత్సవ సందర్భంగా రిమెంబరింగ్ ద లాంచ్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ మార్కింగ్ ఇట్స్ యానివర్సరీ, భారత స్వాతంత్ర ఉద్యమ నిపుణులు, సివిల్ సర్వీసెస్ మెంటార్ శ్రీ సీనయ్య గారితో ఆంగ్లంలో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త జాగృతి గారు. 12:10 యువవాణి ఆంగ్లంలో యువజనుల కార్యక్రమం వింటారు. 12:40 హిందీ కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రకాష్ కిరణ్ శీర్షికన సంస్కార్. ఈ అంశంపై శక్తి ద్వివేది గారి హిందీ లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ సే జుడీ బిమారియోం కా కారణ్ ఆర్ నివారణ్. ఈ అంశంపై ఏ రమేష్ రెడ్డి గారితో సుర్భి జైన్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 12:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో నానా నన్ను క్షమించు శ్రీమతి ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. ఈరోజు 12:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో షాబాద్లోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థులచే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారంలో 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం, చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం కనకయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చెరకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతన్నలకు వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దే జ్యోతిగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా గారు. 8:15 ఈ వారం పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష, దిస్ వీక్ ఇన్ పార్లమెంట్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు.

0: Litten.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో గాయం ఈ అంశంపై శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
2: సాధారణంగా దేహంపై యుద్ధంలో కానీ మరే ఇతర సంఘటనలలో కానీ గాయపడితే వారిని క్షతగాత్రులంటారు. క్షతగాత్రులు వైద్య పర్యవేక్షణలో కోలుకునే అవకాశం ఉంటుంది, కానీ హృదయానికి తగిలిన గాయం వేరు. అట్లా ఎదకు గాయం తగిలిన మనిషి ఆ తరువాత అంతకుముందు తను చేసిన పనులకు పశ్చాత్తాపపడి మహర్షులుగా ఖ్యాతి గడించిన సంఘటనలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి తన శిష్యుడు భారద్వాజుడితో కలిసి నదీ స్నానానికి వెళుతున్నప్పుడు ఒక బోయవాడు క్రౌంచ పక్షుల ద్వయంలోని ఒక పక్షిని నేలకూల్చగా అది విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతుంది. అప్పటిదాకా దానికి తోడుగా నిలిచిన పక్షి వేదనను చూసిన వాల్మీకి హృదయం గాయపడగా ఆ మహర్షి నోటి నుండి అప్రయత్నంగా మానుషాది ప్రతిష్టత్వం ఆగమ శాశ్వతి అనే శ్లోకం వెలువడుతుంది. అది రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్ర తరణం లంకాపురీ దహనం పచ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ రామాయణం అనే ఒక శ్లోకం వాల్మీకి మనసులో దొల్లటమే తదుపరి రామాయణ కావ్యమై విలసిల్లి జగద్విఖ్యాతిగాంచింది. సిద్ధార్థుడు బాల్యం నుండి రాకుమారుడిగా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. తండ్రి అయిన శుద్ధోదనుడు అతనిని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో అతడికి తాత్విక విషయాలు కానీ సామాన్య ప్రజల కష్టసుఖాలు కానీ తెలియకుండా పెంచినా కాలక్రమేణా జరిగిన సంఘటనలతో అతని హృదయం గాయపడి ఒక అహింసావాదిగా బౌద్ధమత గురువుగా మారి బుద్ధుడయ్యాడు. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరి అంటరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. వేమన తన పద్యంలో చెప్పినట్లు ఇనుము విరిగితే 2-3 సార్లైనా అతికించవచ్చు, మనసు ఒకసారి విరిగితే మరలా అతికించటం ఆ బ్రహ్మదేవుని వల్ల కాదు అని దాని అర్థం. సున్నిత మనస్కులు అవతలి వారు పరుషంగా మాట్లాడినప్పుడు వారి మనసు గాయపడే అవకాశం ఉంటుంది. తుపాకీ గుండ్ల నుండి చాకచక్యంగా తప్పించుకోవచ్చు గాని అనాలోచితంగా విసిరిన మాటలు మాత్రం వారి హృదయంలోకి చొచ్చుకుపోయి వారి ఎదను గాయపరుస్తాయి. అయితే హృదయానికి అదే పనిగా గాయాలు తగులుతూ పోతుంటే ఒకనాటికి నిబ్బరించుకునే స్థితిలో వారికున్న మనోనిబ్బరం పెరిగి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు. అవతలి వ్యక్తులు ఏది మాట్లాడినా లెక్క చేయకుండా తనదైన రీతిలో తప్పించుకోగల బుద్ధి కలిగి ఉన్న వారి హృదయాలకు ఎటువంటి గాయాలు ఏర్పడవు. అతి సున్నిత మనస్తత్వం కలిగి ఉన్నవారే హృదయ వేదనకు గురవుతారు. మహాప్రజ్ఞాశాలురైనా జగద్విఖ్యాతిగాంచిన వారైనా జీవితంలో ఏర్పడిన మానసిక గాయాలతో వారు అందుకోవాలనుకున్న విజయాలకు దూరమయ్యే అవకాశం ఉంది. మానసిక గాయాలు మనోచింతనకు దారితీస్తాయి. అందుకే తాతాజీగా పిలువపడే తాపీ ధర్మారావు హంత చింత అనే వ్యాసంలో, చింత నీ వలన శాస్త్రజ్ఞానం చట్టబండలవుతుంది, పాండిత్యం పనికిమాలిన రూపంగా కనిపిస్తుంది, కానీ మా యువక వీరులు నిన్ను బంధించి నరక కూపాన పడేస్తారని హెచ్చరిస్తాడు. కావున ఎదలోనికి చుచ్చుకుపోయిన గాయాల వలన ఏర్పడిన చింతను పారద్రోలగలిగిన వాడే నిజమైన ప్రజ్ఞావంతుడు.

గాయం. ఈ అంశంపై మీరింతవరకు పొత్తూరి సుబ్బారావు గారి భావజాలం విన్నారు. భావనా శీర్షికన లఘు ప్రసంగం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో ఔషధ గుణాలకు పుట్టినిల్లు చెంచెలాకు ఈ అంశంపై కొన్ని వివరాలు ఇప్పుడు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఔషధ గుణాలకు పుట్టినిల్లైన చెంచెలాకు గురించి, వాటి యొక్క ఉపయోగం గురించి ఈ విధంగా వారు వివరాలు అందజేస్తున్నారు మన రైతు సోదరులకు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మనందరికీ తెలిసిందే, కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార జీవనశైలి మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిలో వివిధ రకాల ఆహార ఆరోగ్య సమస్యలు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు పేద దేశాలలో మరీ ఎక్కువగా ప్రజలను బాధిస్తున్నాయి. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన మన భారతదేశంలో ఆహార భద్రత, నాణ్యత, సమతుల్యమైన ఆహారం తీసుకునే జనాభా శాతం చాలా తక్కువని చెప్పొచ్చు. మన దేశంలో చాలామంది ప్రజలు, పిల్లలు, మహిళలు, వృద్ధులు అనేక రకాల పోషకాహార సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహార లోపాలకి ఆర్థిక స్తోమత లేకపోవడం, అవగాహన లేకపోవడం ఎన్నో కారణాలున్నాయి. ప్రస్తుత మనిషి సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాహార సమస్యలు సవాలుగా మారిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి పోషకాహార సమస్యలను అధిగమించే దిశగా 6 ప్రమాణాలను తీసుకొచ్చింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో కూడా పోషకాహారం అనేది ప్రధాన అంశము. అధిక జనాభా, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, వాతావరణ మార్పులు, సహజ వనరులు తగ్గిపోవడం వంటి ఎన్నో సమస్యలు మన ముందున్నాయి. కావున సరైన పద్ధతిలో ఆహార ఉత్పత్తి, ఆహార వ్యర్థాలను తగ్గించుకోవడం లేదా పునర్వినియోగించుకోవడం, ఆహార వైవిధ్యం పెంచడం వంటి వాటిని మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి ఒక్కానిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. పూర్వకాలంలో మానవులు ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, ఆకులను ఆహారంగా, ఔషధంగా వాడుకున్నారు. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునీకరణ, పట్టణీకరణ వలన సహజ సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు, వాటి వలన కలిగే లాభాలపైన సరైన అవగాహన చాలా వరకు పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలలో కరువైపోయిందని చెప్పవచ్చు. ప్రకృతిలో ఎన్నో రకాల పోషక ఔషధ గుణాలు కలిగిన ఎన్నో మొక్కలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి విలువ మనకు తెలియనంత వరకు వాటిని మనం పిచ్చి మొక్క, కలుపు మొక్కగానే భావిస్తాం. అలా మనం భావించే ఒకే మొక్క చెంచెలాకు. దీని శాస్త్రీయంగా డైజెరా మురికేటా అంటారు. అమరాంతేసి కుటుంబానికి చెందినది. ఇది ఎక్కడ పడితే అక్కడ పొలాల గట్ల మీద వర్షాకాలంలో విస్తారంగా పెరిగే ఒక గడ్డి మొక్క. రైతులు దీనిని కలుపు మొక్కగా భావించి పంట పొలాల నుండి తీసి పడేస్తారు. కానీ దీని విలువ తెలిసిన గ్రామీణ కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఇప్పటికీ దీనిని ఆహారంగా, ఔషధంగా వాడుతున్నారు. ఇది చూడటానికి తోటకూరలాగా ఉంటుంది. దీనికి గులాబీ రంగు పూలు, గుండ్రని కాయలు ఉంటాయి. చెంచలాకులోని అన్ని భాగాలు, ఆకులు, పూలు, గింజలు, కాండం అన్నీ ఉపయోగకరమైనవే. చెంచలాకులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఇంకా వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు, ఫ్లైవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్ మెండుగా ఉన్నాయి. చెంచెలాకును సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో కాల్షియం మెండుగా ఉంటుంది. అది ఎముకలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ ఏ కంటి చూపు సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని అధిక వేడిని తగ్గించుకోవడంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకును తరచుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆకులోని అధిక పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కావున రక్తహీనత సమస్యలను అరికట్టుతుంది. చెంచలాకు రసం తీసుకోవడం ద్వారా కిడ్నీలలో రాళ్ళు, మూత్ర విసర్జన, ఇతర మూత్రపిండ సమస్యలను దూరం చేయవచ్చు. ఈ ఆకు బాలింతలకు క్షీరవర్ధనిగా, అనగా తల్లిపాలు ఉత్పత్తి పెంచే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది.

0: చేస్తుంది. చెంచెలాకు ఆస్త్మా, తామర, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, రుమెటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, వివిధ రకాల క్యాన్సర్ వంటి అనేక సమస్యలకు హెర్బల్ మెడిసిన్గా ఉపయోగిస్తున్నారు. దీనిని మిగతా ఆకుకూరలలాగే వేరే కూరగాయలతో కానీ, పప్పులో కానీ, టమాటోతో కానీ వండుకొని తీసుకోవచ్చు. ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది. కావున ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని వారి ఆహార నాణ్యతను పెంచడంతో పాటు రోజువారీ ఫుడ్స్లో ఒక క్రొత్త టేస్టు ఆహార వైవిధ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఖచ్చితమైన ఉపయోగాలు కలిగిన మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా మీ ఆహారంలో చేర్చుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చక్కటి సమాచారాన్ని అందించారు. ఈ విధంగా ఈ సమాచారాన్ని మనమందరము ఆకలింపు చేసుకుని పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో స్త్రీలు ముఖ్యంగా ఈ ఆకుకూరల వంటలు చేసి తమ ఇంటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడగలరని ఆశిద్దాం.
1: ఔషధ గుణాలకు పుట్టినిల్లు చెంచెలాకు, ఈ అంశంపై మీరింతవరకు కొన్ని వివరాలు విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు సాయంకాలం 6:50 చెరకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్యా గారు. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:15 ప్రసారమవుతుంది.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ

ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్చులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు 162.72 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటివరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని, ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396.40 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 1504.88 కోట్ల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందే మాతరానికి చట్టబద్ధ రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందే మాతర గేయానికి జాతీయ గీతం జనగణమణకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంటు చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు.
వందే మాతరం గేయానికి చట్టబద్దత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

0: ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
0: తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 15న కోటి మందికి పైగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరపాస ఆంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొండ మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి, ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. సంసదా సూక్ష్మ లఘు మధ్యమోద్యమ వికాస సంశోధన విధేయకం 26/26 పారితం. లోకసభయా ఏతద్ హ్యః అనుమోదితం. రాజ్యసభయా చ సోమవాసరే ఏవ పారితం. విధేయకస్య

0: ఉపాయస్య ఉద్దేశ్యమస్తి ధనదానే విలంబనస్య నివారణం, వివాద సమాధానస్య చ సరళీకరణం. అస్య విధేయకస్య అనుసారం ప్రత్యేక కేంద్రీయ సార్వజనిక క్షేత్రోపక్రమ వ్యాపార ప్రాప్య విపణన వ్యవస్థాయా అంతర్గతం సూక్ష్మ లఘు మధ్యమోద్యమేభ్య వస్తూనాం సేవానాం వా క్రయణ సంబద్ధానాం సర్వేషాం దేయానాం నిస్తారణం కరిష్యతి. విధేయకానుసారం వివాద స్థితౌ మధ్యస్థతా విఫలా భవతి చేత్ తస్యై సందర్భః మధ్యస్థతాయాః సమాప్తేః దినాంకాత్ 30 దినాభ్యంతరే ఏవ కరణీయః. నీట్ సంబద్ధే ఛాత్రాందోళనే కథితారక్షకైః కృతకార్యాణి సహితేషు వివిధ విషయేషు విపక్షస్య కోలాహలకారణాత్ సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణం పునరపి బాధితం. విపక్ష సదస్యానాం నిరంతర విరోధ కారణాత్ ఉభయోః సదనయోః కార్యాచరణం భోజనావకాశాత్ పూర్వమేవ స్థగితం. విపక్షస్య కోలాహల కారణాత్ ఉభయోః సదనయోః ప్రశ్నకాలః అపి న ప్రవర్తితః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య 57వ దీక్షాంత సమారోహం సంబోధయిష్యతి. సమారోహేస్మిన్ అసౌ విద్యావారిధి శోధ ఛాత్రేభ్యః సహ 3000 ఛాత్రాన్ సంబోధయిష్యతి. అస్మిన్ ప్రసంగే సహ మేధావిభ్యః వివిధ స్వర్ణ పదకాని ప్రదాస్యతి. సహైవ సోనిపత్ పరిసరే పరమ ప్రజ్ఞా ఇది కృత్రిమ బుద్ధి ఆధారిత సూపర్ కంప్యూటర్ ఇది సంగణక విశేషస్య ఆభాసీయ మాధ్యమేన ఉద్ఘాటనం విధాస్యతి. ఝార్ఖండ్ రాజ్యస్య జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అథ అన్యాసామపి ప్రతియోగీ పరీక్షాణాం వివాదః అద్య విధానసభాయాం చర్చితః. ఝార్ఖండ్ విధానసభాయాః ప్రావృష్ సత్రస్య ద్వితీయే దినే విపక్షేణ ఏషః విషయః సముత్థాపితః. సహైవ పరీక్షాణాం నిరస్తీకరణస్య సిబిఐ నిరీక్షణస్య చ యాచనా విహితా. ప్రశాసన పక్షతః సంసదీయ కార్యమంత్రిణ స్పష్టీకృతం యత్ ప్రశాసనం అస్య ప్రశ్నస్య ఉత్తరం దాతుం సర్వథా తత్పరో విద్యతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః న్యగాదీత్ యత్ పాకిస్తాన దేశేన సహ భారతస్య సంబంధాః కేవలం ఆతంకవాద ముక్తౌ ఏవ అగ్రేసారయితుం శక్యంతే. అద్య లోకసభాయాం ఏకస్మిన్ లిఖితోత్తరే డాక్టర్ జయశంకరః స్పష్టీకృతవాన్ యత్ పాకిస్తానః అద్యాపి అతిసీమ్ని భారతం విరుద్ధ్య ఆతంకవాదం అస్త్రరూపేణ ఉపయుంక్తే. మంత్రీ అబ్రవీత్ యత్ పులవామా ఆతంకీ ఆక్రమణానంతరం భారతేన పాకిస్తాన దేశాయ ప్రదత్తం అతి వరీయాన్ రాష్ట్రస్య ఇతి ప్రత్యాహృతం. సహైవ తతః ఆయాతితానాం సర్వేషాం వస్తూనాముపరి సీమాశుల్కం 200% యావత్ వర్ధితం. భారతం భారతీయానాం జలపోతానాం నావికానాం చ సురక్షాం సంరక్షాం చ ప్రతి అత్యధికం ప్రాధాన్యం దదాతి. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః హ్యః నవదిల్ల్యాం వార్తాహరాన్ ఏతత్ సంసూచితవాన్. సహ అవోచత్ యత్ ఖాతీక్షేత్రేషు స్థితాః సర్వే భారతీయోపక్రమాః సంబద్ధదేశానాం పత్తన పోత పరివహన జలమార్గ మంత్రాలయేన సహ నిరంతరం సంపర్కే సంతి. సహ అవోచత్ యత్ భారతం అంతరాష్ట్రీయ జలమార్గేషు సురక్షితస్య నిర్బాధస్య చ నౌ సంచాలనస్య తథా వాణిజ్యస్య అబాధిత ప్రవాహస్య నిరంతరం సమర్థనం కరోతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. హనుమకొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి.
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరాలని, అందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా చైతన్యానికి సంబంధించిన అంశాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. ఇటీవల హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో వివిధ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రభుత్వం, ప్రజలు, మీడియా సమిష్టి కృషితో మాదక ద్రవ్యరహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు

0: కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలంలోని చారిత్రాత్మక కొత్తకొండ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో వరుణయాగం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ భగవంతునిపై ఉన్న నమ్మకంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు జరిగాయని ఆయన చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య హెచ్చరించారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారి గురించి ఆయా కేంద్రాల గురించి సమాచారం అందిస్తే 50,000 రూపాయల ప్రోత్సాహకం అందిస్తామన్నారు. కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలు తీరుపై జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, వైద్య శిబిరాలు, టీబీ, మాతా శిశు సంక్షేమం, అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాలపై డాక్టర్ అప్పయ్య అధికారులకు కీలక సూచనలు చేశారు. సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పనితీరును పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించారని సూపర్వైజర్లకు సూచించారు. మంగళవారం, శుక్రవారం ట్రైడే నిర్వహించి ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికలకు తప్పకిప్పించాలన్నారు. హెల్త్ అసిస్టెంట్లు మలేరియా, డెంగ్యూ నియంత్రణలో విధులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని 70 గ్రామాల్లో చేపట్టిన భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి తెలిపారు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భూముల రీసర్వే జరుగుతుందన్నారు. జిల్లాలోని ధర్మసాగర్, ముప్పారం, వేలేరు మండలం షోడసపల్లిలో భూముల రీసర్వేపై గ్రామ సభలను నిర్వహించారు. శుద్ది చేసిన మురుగునీటిని సమర్థవంతంగా పునర్వినియోగం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంజూరైన భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులో నిర్మించే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ది చేసిన నీటి వినియోగంపై వర్క్షాప్ నిర్వహించారు. శుద్ది చేసిన నీటిని ఉద్యానవనాల నిర్వహణ, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర బల్క్ వాటర్ వినియోగదారుల అవసరాలకు వినియోగించాలని కలెక్టర్ సూచించారు. శుద్ది చేసిన నీటిని ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణకు వినియోగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో దానిని ప్రత్యామ్నాయ జలవనరుగా వినియోగించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఈ క్రమంలో ఎస్ఐఆర్ ఫారాలను సమర్పించని ఓటర్లు గడువులోగా సంబంధిత బిఎల్ఓలకు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ఫారాలను అందజేయాలని అదనపు కలెక్టర్ ఎన్ రవి సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం లేదా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను సంప్రదించాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంక్షేమ పథకం నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. అభివృద్ది పనుల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న పంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 100% పూర్తయ్యేటట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్దిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, భవనాల నిర్మాణం కొరకు త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆత్మకూర్ గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలో సోలార్ యూనిట్ల ఏర్పాటు పురోగతిపై తెలంగాణ రెడ్కో, విద్యుత్ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. హనుమకొండ చౌరస్తాలో ప్రతిపాదిత సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్, 1000 స్తంభాల దేవాలయం మాడవీధుల అభివృద్ది, హనుమకొండ బస్ స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టులన్నింటికీ సంబంధించి సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా డిపిఆర్లు సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి త్వరితగతిన సమర్పించాలని అధికారులకు సూచించారు.
1: డి వీణావాణి గారు అందజేసిన హనుమకొండ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం సరిగ్గా 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు

0: ముందుకు సాగలమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డి స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులు లేని విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein hamari nayi jo super computer hai, Param Pragya, AI based super computer, 250 petaflops, one of the most powerful super computers in an academic environment, supported by the National Supercomputing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్ధమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి

0: తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టును మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడొకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: రణధీర్ జైస్వాల్ భారతీయ నౌకలు నావికుల భద్రత రక్షణ విషయంలో భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 38,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత్ శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈ వేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98 చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం.

భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా మూమెంట్ గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటూ మన దేశం కోసం అశువులు బాసిన వారి త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అది 1942 సంవత్సరం, ఆగస్టు 8వ తేదీ, బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం ఉధృతంగా సాగుతోంది. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల అనుమతి లేకుండానే వారిని యుద్ధంలోకి లాగడంతో దేశమంతటా అసంతృప్తి పెల్లుబుకింది. ఇక సహనం కట్టలు తెంచుకుంది. పూర్తి స్వాతంత్ర్యం కోసం తుది పోరాటానికి సిద్ధం కావాలని జాతిపిత మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు.

ఆ చారిత్రాత్మక సమావేశంలో గాంధీజీగారు పలికిన మాటలు నేటికీ మన హృదయాలను ఉద్వేగభరితం చేస్తాయి. కరెంగే యా మరెంగే అంటే చేస్తాం లేదా మరణిస్తాం అనే నినాదంతో యావత్ భారతదేశం ఒక్కటై నిలబడింది. డూ ఆర్ డై నినాదం దేశం నలుమూలలా మారుమ్రోగింది. బ్రిటిష్ వారిని భారతదేశం విడిచి వెళ్లిపోండి అనే ఏకైక డిమాండ్తో దేశం ఏకతాటిపైకి వచ్చింది. అదే క్విట్ ఇండియా ఉద్యమం. ఉద్యమం తీవ్రతరం అయ్యేసరికి ప్రముఖ దేశ నాయకులందరినీ మరుసటి రోజే బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ నాయకత్వం లేకపోయినా సామాన్య ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, రైతులు తామే స్వయంగా ఉద్యమాన్ని ముందుకు నడిపించి దేశవ్యాప్తంగా సమ్మెలు, ప్రదర్శనలు, ధర్నాలు జరిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో వేలాది మంది జైలుపాలయ్యారు. అనేక మంది తుపాకీ గుళ్లకు బలయ్యారు. వీరుల స్ఫూర్తితో దేశ పౌరులంతా తమ వంతు పాత్రను సగౌరవంగా పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్విట్ ఇండియా ఉద్యమం సామాన్య ప్రజల అసామాన్య ధైర్యానికి ఒక గొప్ప నిదర్శనం.

ఈ క్విట్ ఇండియా ఉద్యమం వెంటనే స్వాతంత్రం తీసుకురాకపోయినా బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను గట్టిగా కుదిపేసింది. భారతీయులు ఇక ఎంతమాత్రం బానిసత్వాన్ని సహించరు అన్న స్పష్టమైన సందేశం ప్రపంచానికి అందజేసింది. 5 ఏళ్ల తర్వాత అంటే 1947వ సంవత్సరంలో మనం స్వతంత్ర భారతదేశంగా ఆవిర్భవించడానికి క్విట్ ఇండియా ఉద్యమం బలమైన పునాది వేసిందనడం ఎంతైనా సమంజసం. 200 ఏళ్ల సామ్రాజ్యవాద దౌర్జన్యంపై పర్జన్య గర్జన్యల గళశంఖారవాలతో నిరసనలను నినందించి సాయుధ సంగ్రామ మహాగ్ని గుండాన నాడు సమిధలై నేడు జనం గుండెల ప్రమిదలై జాతిని దీప్తిమంతం చేస్తున్న సమర వీరులకు సత్యాహింసల స్వాతంత్రజ్యోతిని వెలిగించిన సాధువాద శాంతిపథగాములైన అమర గాంధేయవాదులకు అసంఖ్యాక అజ్ఞాత దేశభక్తులకు క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవ సందర్భంగా ఘన నివాళి సమర్పిస్తోంది ఆకాశవాణి.

0: క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ వార్షికోత్సవ సందర్భంగా మీరింతవరకు ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా ఈ అంశంపై యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ కె. సందీప్ గారు.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: సార్, మీరు చాలా కాలంగా యోగా నేర్పిస్తున్నారు, అంతకు ముందు నుంచే మీరు యోగా చేస్తూ ఉండుండొచ్చు.
1: అవును సార్.
0: అయితే ఆరోగ్యవంతమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది?
1: యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకప్పటి కుటుంబం, ఇప్పటి కుటుంబం డిఫరెంట్. సో ప్రస్తుత కుటుంబంలో నలుగురు అంటే తక్కువ మంది ఉంటున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సరే నలుగురు ఐదుగురు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటున్నారు, పెద్దలు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారు. సో బిజీ బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ పక్కపక్కనే కూర్చున్నా కూడా వాళ్ళు మొబైల్స్తోనే ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు అంటే ఒకప్పుడు కలిసి కూర్చునే వాళ్ళం, ఆహారం తినే

0: పెద్దలు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారు. సో బిజీ బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ పక్కపక్కనే కూర్చున్నా కూడా వాళ్ళు మొబైల్స్తోనే ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు అంటే ఒకప్పుడు కలిసి కూర్చునే వాళ్ళం, ఆహారం తినేవాళ్ళం, ఆ టైంలోనైనా కొంచెం టైం దొరికితే మంచి చెడు ఫ్యామిలీతో డిస్కషన్స్ జరిగేవి. ఆ టైంలో ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఎంతో కొంత సొల్యూషన్ భరోసా దొరికేది, హెల్దీ టైం అనేది ఫ్యామిలీ టైం ఉండేది. ప్రస్తుతం మనకు చాలా డిపెండెన్సీ పెరిగింది, కానీ అవన్నీ మనం మార్చలేమేమో కానీ ఒకటి యాడ్ చేసుకుంటే దీంట్లో చాలా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక 25 నుంచి 30 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ కలిసి యోగా చేస్తే వాళ్ళకి కుదిరింది ఒక టీచర్ ఇంటికి పిలిపించో, లేదంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్కో వెళ్ళి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీ కనెక్షన్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు నేను ఒక్కనే యోగా చేశాను అనుకోండి, నేను ఒక్కనే ఆరోగ్యంగా ఉంటా, ఆనందంగా ఉంటా, ఎట్ ది సేమ్ టైం నా ఫ్యామిలీ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా నా ఆరోగ్యం తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకేముంది. కానీ అందరూ కలిసి యోగా చేస్తే అందరూ ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ప్లస్ ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే మన డిస్కషన్స్, కన్వర్జేషన్స్, టాపిక్స్ అన్ని పాజిటివ్గానే ఉంటాయి. సో ఆ విధంగా మన పాజిటివిటీ అనేది కంపల్సరీ మన ఆపోజిట్, ఆపోజిట్ కలీగ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా స్ప్రెడ్డింగ్గా ఉంటుంది. సో ఆరోగ్యంగా అందరూ ఉండడం ముఖ్యం.
1: ఆరోగ్యం, ఆనందం స్ప్రెడ్ అవుతుంది,
0: స్ప్రెడ్ అవుతుంది అనంతంగా.
1: అయితే పర్టికులర్గా పిల్లలకు సంబంధించి యోగా నేర్పించే పద్ధతి వేరుగా ఉంటుందా, లేదు పెద్దలకు నేర్పించినట్టే నేర్పిస్తారా? ఈ యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం ఇలాంటివి పిల్లల నుంచే మనం యోగాని అలవాటు చేస్తే వెన్ దే ఆర్ కిడ్స్ అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుందా?
0: ప్రస్తుతం ఉన్న 40 యుగంలో చదువు యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. వాళ్ళకి ఎంతసేపు పర్సంటేజ్లు, పరీక్షలు, మార్కులు, కాంపిటీషను పరిగెత్తుతూ ఉన్నారు. పోనీ ఇంట్లో చూస్తేనేమో తల్లిదండ్రులు కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది, లేకపోతే ఛాన్స్ దొరికితే ఇండోర్ గేమ్సే ఆ ఫోన్లో కానీ కంప్యూటర్స్లో కానీ అయిపోయింది. కాబట్టి పెద్దవాళ్ళతో పోలిస్తే మనది కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉంటే వాళ్ళు అన్కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉన్నారు. ఇది చాలా పెద్ద విషయం.
1: మైదానంలో పరిగెత్తవలసిన పిల్లవాడు మైండ్లో
0: పరిగెడుతున్నారు. బా, చాలా బాగా చెప్పారు. సో పరిగెత్తుతున్నారు ఎక్కడ ఆగన్నో తెలియక. ఇప్పుడు మనం పరిగెత్తినా, పెద్దవాళ్ళం పరిగెత్తినా మనకు కొంచెం కాన్షియస్గా తప్పట్లేదు అని అనుకుంటాం, అవసరం ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటాం. పిల్లలు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ముందు మీరు అన్నటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఎలాగో తగ్గిపోయాయి. ఇప్పుడు పిల్లలకి మీరు స్పెషల్గా యోగా నేర్పిస్తారా అన్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అవును, 100% పిల్లలు స్పెషలే, వాళ్ళకి నేర్పించే యోగా స్పెషలే. ఎలా అంటే, పిల్లలకి కొంచెం స్పోర్టివ్గా వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఒరిజినల్ యోగాని కొంచెం వాళ్ళకి తగ్గట్టు మారుస్తాం. ఫన్, ఎంగేజింగ్, గేము, స్పోర్ట్ ఆ స్టైల్లో చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళ శరీరం యొక్క ఎనర్జీ మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా అలసిపోరు. కాబట్టి వాళ్ళకు ఫన్ వేలోనే అలసిపోయేటట్టు ముందు చేయాలి. లైక్ ఇప్పుడు మామూలుగా మనం 2 సూర్య నమస్కారాలు చేస్తే అలా 10 సూర్య నమస్కారాలతో సమానం. అలా కొంచెం ఎక్కువ అలా చేసిన తర్వాత అప్పుడు మైండ్ పనిచేస్తుంది. మనం చెప్పే విషయం, మీరు ఫస్ట్ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, ప్రాణాయామాలు చేయండి, అది ఇదంటే దే ఫీల్ బోర్, వాళ్ళు 1-2 డేస్ తర్వాత కనబడరు. కానీ ఇదిగో చూడు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు, కొంచెం ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్లోనే యోగా నేర్పించి, తర్వాత కొద్దిగా అలసిపోయిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వినగలిగే మోడ్లోకి మారిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రాణాయామాలని, అవసరం ఉన్న ధ్యానాన్ని కనుక చేస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ అసలు కొన్ని రెట్లు పెరుగుతుంది. వాళ్ళు క్లాస్లో పర్ఫార్మెన్స్ కానీ, బిహేవింగ్ విత్ పేరెంట్స్ అండ్ అదర్ కో స్టూడెంట్స్ కానీ, వాళ్ళ రిజల్ట్ కానీ, వాళ్ళ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ డిజిటలైజేషన్ ఆటోమేటిక్గా తగ్గడం కానీ, పిల్లలు చాలా ప్యూర్. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అడల్ట్రేషన్ చెందడానికి, వాళ్ళు నిజంగానే చాలా సమస్యల్లో కానీ, ప్రాబ్లమ్స్లో కానీ చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాంపుల్ 25-30 తీసుకున్నా, ఎవరైతే 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మనం పిల్లలు అనొచ్చు. కేవలం 10 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎనీ డే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ యూ టు స్టార్ట్ యోగా టు అచీవ్.
1: చాలా బాగా చెప్పారు. అయితే నేటి యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఈ ఒత్తిడిని యోగా ద్వారా మనం ఎలా అధిగమించవచ్చు?
0: యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న యువత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బదులు కాంపిటీషన్, కంపారిజన్లో ఉన్నారు. ఉద్యోగాలను వెతుక్కోవడంలో,

0: లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లను క్లియర్ చేయడంలో, లేదంటే ఉన్న ఉద్యోగంలో నిలబడడంలో. ఎందుకంటే అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం,
1: ఇవన్నీ అనివార్యమే ఒక రకంగా చెప్పాలంటే.
0: అనివార్యం. ఈ అనివార్యత వాళ్ళ యొక్క అడాప్టబిలిటీ, స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని అచీవ్మెంట్ మీద కాకుండా కాంపిటీషన్ మోడ్లో పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద డిజిటలైజేషన్. మన మెదడులో ఉన్న కొన్ని భాగాలు, ముఖ్యంగా ఏఐ వాడడం స్టార్ట్ అయినాక, అంటే ఇప్పుడు మాట్లాడబోయే విషయాలు మనకు 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఆర్టికల్స్ని కొన్ని ఫాలో అవుతున్నాం, యోగా మీద కూడా మేము దానికి సొల్యూషన్ కోసం రీసెర్చ్ చేస్తున్నాం. యువత అన్నారు కాబట్టి ఈ టాపిక్ తెస్తున్నాను. ప్రస్తుతం 2 ఇయర్స్ కింద మెల్లగా ప్రారంభమైంది, ఇప్పుడు మొత్తం వ్యాపించింది ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆటోమేషన్. ఇదేం జరుగుతుందంటే సమాజంలో 3 రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి, ఏఐని నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే స్ట్రెస్. దాని తర్వాత మనిషి కంటే ఫాస్ట్గా అది పనిచేస్తుంది కాబట్టి దానికి అడాప్టబిలిటీ జరగాలి, మన మైండ్ అనేది, క్రియేటివిటీ అనేది పోతుంది, ప్లస్ అందులో మనం పడిపోతున్నాం ఆ లూప్లో. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి ఎప్పుడైతే తన క్రియేటివిటీని వాడట్లేదో ఏమవుతుంది, ప్రకృతి యొక్క ధర్మం ఏంది, ఏదైతే నువ్వు వాడట్లేదో అది పారలైజ్ అయిపోతుంది. మెదడులో ఒక భాగం ఉంటుంది, అమిగ్డాలా అనే భాగము, ఆ క్రియేటివిటీ అనేది దాన్ని వాడట్లేదు కాబట్టి అది కుచించుకుపోతుంది. ఇది కుచించుకుపోయింది అంటే యు ఆర్ రోబో. ప్లస్ ఇప్పుడు రానున్న కాలంలో మీరు ఎలాంటి కొత్త కొత్త రోగాలు వింటారంటే ఆ మనిషి రోబోలానే బిహేవ్ చేస్తాడు. అంటే ఓన్లీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే తను పనిచేయగలుగుతాడు,
1: తనకు తాను
0: ప్లీజ్ లేవండి, వాటర్ తీసుకొని రండి, లేదంటే వాటర్ తాగు, అతను చేతిలో పట్టుకున్నా కూడా మనం తాగమంటేనే తాగుతాడు. అంటే న్యాచురల్గా మనకు దాహం వేయడము ఇవన్నీ కూడా, ఒకరు చెప్తే ఇప్పుడు నాకు దాహం వేసింది బాబు, నీకు దాహం వేస్తుంది వాటర్ తాగు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ ఏఐకి తగ్గట్టు గ్యారంటీ మనం నేర్చుకోవాల్సిందే ప్రస్తుతం సమాజంలో బతకాలి అంటే. దాని తర్వాత అలాంటి జాబులను పొందాలి, పొందిన జాబుని నిలబెట్టుకోవాలి, లేకపోతే జాబ్ రాకపోతే వచ్చే నష్టాలు, ఇలా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. ఒక 2 సంవత్సరాల్లో చూస్తాము. ఒకవేళ ప్రస్తుతం ఎవరైతే వింటున్నారో మీరు కనుక యోగా కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రాణాయామాలు, మెడిటేషన్, ప్రాపర్ యోగా చేస్తే, మీరు ఎంత ఆటోమేషన్లో, ఎంత ఏఐ టెక్నాలజీలో, ఎంత పీక్ లెవెల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో ఉంచి మీ యొక్క మెదడు యొక్క వర్కింగ్ సిస్టాన్ని, దానికి ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ని, అమిగ్డాలని, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేసి మిమ్మల్ని ప్రాపర్గా ఉంచడానికి యోగా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే వేరే సొల్యూషన్ లేదు యోగా తప్ప.
1: ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇంటెలిజెన్స్ అప్లై చేస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది, లేదంటే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏఐని ఉపయోగించాలి.
0: 100% మనకు తెలిసిన దాన్ని బ్యూటిఫికేషన్ చేయడంలో, నాలెడ్జ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో ఏఐ ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన క్రియేటివిటీ కోల్పోయి మొత్తం దాని మీద డిపెండ్ అవుదాం అనుకుంటే మాత్రం, చెప్పాను కదా, ఫ్యూచర్లో వీఆర్ బికమింగ్ ఏ రోబో, మంకీ నుంచి మనిషి, మనిషి నుంచి రోబో, ఇది జరగబోతుంది.
1: మీ జీవితంలో ఈ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, స్క్రీన్స్, వీటన్నిటికంటే మీకు కుటుంబం చాలా ముఖ్యమైంది కాబట్టి మీ జీవితంలో, మీ జీవన శైలిలో ఎక్కువగా మీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయగలిగితేనే మీరు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటారు. అయితే మహిళలకి, వృద్ధులకి ప్రత్యేకంగా యోగా నేర్చుకోవాలి అంటే మీరు వారికి ఇచ్చే సూచనలు ఇటువంటివి?
0: ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, అది అమ్మ కావచ్చు, భార్య కావచ్చు. ఎందుకు అంటే కంపేర్ టు మెన్, వాళ్ళు చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనగలరు, వాళ్ళు మాత్రమే అద్భుతంగా పిల్లల్ని పెంచగలరు. మనం ఎంత సపోర్ట్ చేసినా, యాజ్ అ మేల్ ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు అల్టిమేట్గా, ఎట్ ది సేమ్ టైం ఇల్లుని చాలా బాగా చూసుకోగలరు, ప్లస్ ఆఫీస్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని మెన్ కంటే చాలా రెట్లు వాళ్ళు అధికంగా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే ఫ్యామిలీ, ఫ్యామిలీతో పాటు కంపెనీ, కంపెనీతో పాటు సమాజం, అన్నీ బాగుంటాయి. కాబట్టి నా ముఖ్య సూచన ఏంటంటే మహిళ కంపల్సరీ యోగా చేయాలి. వాళ్ళు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్స్ని మోటివేట్ చేయగలరు, ఒకరు ఇన్స్పైర్ చేయగలరు వాళ్ళ ఆరోగ్యంతో. కాబట్టి మహిళలకు కూడా చాలా ప్రత్యేకంగా యోగా ప్రాక్టీసెస్, యోగా ఉంటుంది, కానీ యోగా ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్గా. అదే వృద్ధులకు తీసుకుంటే వృద్ధులకు ఏమైపోతుందంటే ఒక టైం తర్వాత వాళ్ళ యొక్క డీజనరేషన్, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకు తగినట్టు కొంచెం మాడిఫికేషన్స్తో వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లో అయిపోయిన విషయాల మీద చింతన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అలాంటి చింతన తగ్గి హెల్తీగా ఉంటారు.

0: వృద్ధాప్యాన్ని మనం నివారించలేము, కానీ యోగాతో ఆనందకరమైన వృద్ధత్వంలో హ్యాపీగా వృద్ధులు జీవించవచ్చు. వాళ్ళ యొక్క హెల్త్ సీక్రెట్ గ్యారంటీ, ఒకవేళ యోగా యాడ్ అయితే నా హెల్త్ సీక్రెట్ వాళ్ళు యోగా అని గర్వంగా చెప్పుకోవచ్చు.
1: ఈ ఓల్డ్ ఏజ్ని యోగా ఫాలో అవుతూ హెల్తీగా హ్యాపీగా
0: గడపవచ్చు.
1: అసలు ఆ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఏదైనా ఒక కామన్ యాక్టివిటీ చేస్తున్నారంటేనే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వినడానికి, చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి మోటివేషన్ మీరు మీ యోగా క్లాసెస్లో మీ స్టూడెంట్స్కి ఇస్తున్నారా?
0: కంపల్సరీ. యాక్చువల్గా మేము ఏం చెప్తామంటే, డే వన్ నుంచి కూడా మన స్కూల్ లేదంటే మన గురుకులమే, ప్రతి గృహం ఒక గురుకులం. మనం ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం, తర్వాతనే మనం స్కూల్కి వెళ్తాం కదా నేర్చుకోవడంలో. సో ఒకవేళ మీరు యోగా చేస్తే మీరు హౌ యు ఆర్ డీలింగ్ విత్ సొసైటీ అండ్ యువర్ సెల్ఫ్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే వై డోంట్ యూ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్యామిలీ అని మేము చెప్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇది మాకెవరో కొత్త స్టూడెంట్స్ రావాలని కాదు, నువ్వే ఆనందంగా యోగా చేసి ఆనందంగా ఇలా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో వీలైతే అందరు కనుక యోగా చేశారనుకోండి, బేసిక్గా ఒక 90% ప్రాబ్లమ్స్ పోతాయి. లైఫ్ అన్నాక మనం లాస్ట్ డే వరకు ఏదో ఒక ఛాలెంజెస్ టార్గెట్స్ ఉంటాయి, అప్పుడే మనం రాటుదేళ్తాం. సో ఆ 10%తో మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ అందరూ హెల్తీగా ఉంటారు కాబట్టి మీకు అంత ఈజీగా డిసప్పాయింట్మెంట్స్, బాధలు పడడాలు ఇవి ఏమి ఉండవు. ప్లస్ క్రియేటివ్ ఫ్యామిలీగా ఉంటుంది, వాళ్ళే ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో డే వన్ నుంచి మేము గ్యారంటీ చెప్తాం. అంటే డే వన్ మీన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్, యోగా బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదా, ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటాం అన్నమాట. మెల్లిమెల్లిగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు స్టార్ట్ చేస్తూ ఉంటాయి.
1: చాలా మంచిది సార్. ఆరోగ్యకరమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర గురించి మాకు, మా శ్రోతలకు అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా మీ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌతమ్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ.

0: ఆరోగ్య జీవనం శీర్షికన మీరింతవరకు ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా ఈ అంశంపై యోగా మాస్టర్ గౌతమ్ గారితో శ్రీ కె సందీప్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324452 ఈ నంబర్కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా దొరికితే దొంగలు చిత్రం కోసం బాలమురళి కృష్ణ, పి సుశీల, వసంత పాడిన దాశరథి గీతం విందాం. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

సప్తపది ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన మంగు పండిత గీతం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. తర్వాత వినండి వివేక్ సాగర్ సంగీత సారథ్యంలో భరద్వాజ్ గాలి గీతం, గానం పృథ్వీ హరీష్, చిత్రం చిన్న కథ కాదు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: సోలర్ ప్యానల్ లగ్వా లియే హై పర్ వో మాన్నే కో తయార్ హీ నహీ థా కి సచ్ మే బిల్ జీరో ఆ సక్తా హై. మైనే కహా బేటా నామ్ హీ హై పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. ఫిర్ ఏక్ ఏక్ కర్కే సబ్కా బిజ్లీ బిల్ జీరో ఆనే లగా. తబ్ బోలా అబ్ లగ్వా హీ లేతా హూ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. జుడ్నే కే లియే రిజిస్టర్ కరే పీఎం సూర్య ఘర్ .gov.in. హర్ ఘర్ సూర్య
2: ఘర్. क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 1-4416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
0: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता. प्रधानमंत्री नरेंद्र मोदी आज आईआईटी दिल्ली के दीक्षांत समारोह में मेधावी छात्रों को संस्थान का सर्वोच्च सम्मान प्रदान करेंगे. भारतीय भुगतान परिषद ने स्पष्ट किया, उपभोक्ताओं और छोटे व्यापारियों के लिए यूपीआई लेन देन निःशुल्क रहेगा.

కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి సుజన జీవన త్యాగరాజస్వామి కృతి ఖమాస్ రాగం రూపకతాళం.

ఖమాసరాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి కంఠచూడుమి ఆదితాళం.

వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి సహనారాగంలో త్యాగరాజస్వామి కృతి వందనము రఘునందన ఆదితాళం.

మీరింతవరకు శ్రీ కాల్వ టి వెంకటేశ్వర్లు గారి నాదస్వర వాద్యం విన్నారు. డోలు సహకారం శ్రీ సిఎం రామచంద్రుడు, కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో చర్చించారు. వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్న ఆదాయం పెంచేలాగా సంస్కరణలు చేపడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని స్పష్టం చేసింది. త్వరలోనే రాష్ట్రంలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పౌరసేవల్ని మరింత సమర్థవంతంగా ప్రజల ముంగటికి చేర్చేలాగా ఏఐ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఇమేజింగ్ టెక్నాలజీలకు పాలనలో పెద్దపీట వేస్తున్నామన్నారు. వరంగల్ MGMతో సహా వివిధ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరతపై లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశమని, వరంగల్ MGMతో సహా వివిధ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత తీర్చేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకు ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ రేక్ పాయింట్ అంశంపై లోక్సభలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర

మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిచ్చారు. వరంగల్ రేక్ పాయింట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా చింతలపల్లి గూడ్షెడ్ ద్వారా ఎరువుల రవాణా కార్యకలాపాలు విజయవంతంగా సాగుతున్నాయని, దీనివల్ల కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన తెలంగాణ నేతలతో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అనుసరించవలసిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం శంకర్, ఎహ్సాన్, లాయ్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: డియర్ కామ్రేడ్ ఈ చిత్రం కోసం జస్టిన్ ప్రభాకరన్, గౌతమ్ భరద్వాజ్ పాడిన పాట విన్నారు. గీతరచన రెహమాన్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ

0: బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో తర్వాత వినండి గీత గోవిందం. ఈ చిత్రం కోసం చిన్మయ శ్రీపాద ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం గోపీసుందర్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

30 నిమిషాలకు ఇన్సైట్స్ కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ వార్షికోత్సవ సందర్భంగా రిమెంబరింగ్ ద లాంచ్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ మార్కింగ్ ఇట్స్ యానివర్సరీ భారత స్వాతంత్ర ఉద్యమ నిపుణులు సివిల్ సర్వీసెస్ మెంటార్ శ్రీ సీనయ్య గారితో ఆంగ్లంలో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త జాగృతి గారు. ఈ పరిచయ కార్యక్రమం ఇదే ప్రసారంలో శ్రోతలు 9:30కు వినవచ్చు.

చిత్రసీమలో తర్వాత వినండి. కొత్త బంగారు లోకం ఈ చిత్రం కోసం శ్వేతా పండిట్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: పోస్ట్ డేటెడ్ చెక్స్ అనే క్రమ్లింగ్ బ్యాంక్, టేక్ ఇమీడియట్ ఫ్లైట్ బ్యాక్ టు లండన్. దిస్ ఈజ్ వేర్ గాంధీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. గాంధీ ప్రాబ్లమ్ విత్ గాంధీ, హీ టుక్ టైమ్ టు అరైవ్ ఎట్ ఏ డిసిషన్. క్రిప్స్ మిషన్ ప్లాన్స్ ఫెయిల్యూ కన్విన్స్డ్ గాంధీ దట్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈజ్ ఏ వైలెంట్ ఎక్స్ట్రీమ్ మాస్ మూవ్మెంట్.
1: సో విదిన్ హవర్స్ ఆఫ్ ద క్విట్ ఇండియా రిజల్యూషన్ బీయింగ్ పాస్డ్, ఆల్మోస్ట్ ద ఎంటైర్ కాంగ్రెస్ లీడర్షిప్ వాస్ అరెస్టెడ్. హౌ డిడ్ ఏ లీడర్లెస్ మూవ్మెంట్ స్ప్రెడ్ సో ర్యాపిడ్లీ అక్రాస్ ద కంట్రీ?
0: దట్ యు సీ, యాక్చువల్లీ గ్రౌండ్ వాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇట్స్ నాట్ దట్ యు నో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఆగస్ట్ 9th ఆన్వర్డ్స్ యాజ్ సచ్. ఇట్స్ నాట్. గ్రౌండ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇన్ సెన్స్ వాట్ ఐ టోల్డ్ యూ ద రీజన్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ రిజైన్, దేర్ వాజ్ ఎ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ నో, రైట్? ఇండివిజువల్ సత్యాగ్రహ, గాంధీ గేవ్ ఏ కాల్ ఫర్ ఇండివిజువల్ సత్యాగ్రహ. ఆచార్య వినోబా భావే ఫస్ట్ స్టార్టెడ్ ఆల్రెడీ ఇండివిజువల్ సత్యాగ్రహ. దెన్ యూ హ్యావ్ క్రిప్స్ మిషన్ ప్లాన్ ఫెయిల్డ్. అవర్ ఇండియన్ ఆర్మీ సబ్జెక్టెడ్ టు హ్యూమిలియేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ బై ద బ్రిటిష్ ట్రూప్స్. సో వీఆర్ డెఫినెట్లీ అప్సెట్ విత్ దాట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ. సో గ్రౌండ్ ఈజ్ ప్రిపేర్డ్ హియర్. ఓన్లీ ది కాల్ షల్ కమ్ ఫ్రమ్ గాంధీ సొసైటీ. దట్ ద పాయింట్. దెన్ వాట్ హ్యాపెండ్? క్రిప్స్ మిషన్ ఫెయిల్యూ, గాంధీ గాట్ కన్విన్స్డ్, అండ్ యాక్చువల్లీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ జూలై ఇట్ సెల్ఫ్ ద డెసిషన్ టేకెన్ టు గో ఫర్ ఏ మూమెంట్ ఆల్ ఓవర్ ఇండియా అగెన్స్ట్ ది బ్రిటిష్. సిడబ్ల్యూసీ హెస్ టేకెన్ ఎ డెసిషన్. ఇట్స్ ఎ సీక్రెట్ డెసిషన్. అండ్ యూ ఆల్సో నో ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆల్సో వీ కమ్ అక్రాస్ కర్నూల్ సర్క్యులర్. కర్నూల్ సర్క్యులర్ దట్ ఈస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కళా వెంకట్రావు, హీ డ్రాఫ్టెడ్ ఎ సర్క్యులర్ టెలింగ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ టు బీ గేర్డ్ అప్, be prepared for a nationwide movement. Okay, so we prepared the ground by July, and British knew also very well that there is going to be a nationwide movement. That's why they were also ready for meeting any eventuality on their side. So it's not that very next day, you know, August 9th onwards a movement started suddenly. No. Mm-hmm. Ground already prepared.
1: Okay.
0: Then a leaderless movement, definitely. August 8th evening itself all Congress party leaders were arrested, jailed. Who were there in the field? Congress Socialist Party leaders were there. Jayaprakash Narayan, Aruna Asaf Ali, Achyuta Patwardhan, and Usha Mehta. These were the ones who provided the leadership. Got the point? Underground activities started. So we have indirect leadership there. Okay, no direct leadership. So ground work already done for that. Gandhi's resolution, if you read, there he says, you are the one to decide. I am not going to give you a roadmap. It is the time for you people to decide. Just like Shah Rukh Khan in the movie, you know, Chak De India, last day before going to the finals, telling his team players, I am not going to tell you how you are going to play. It's for you to play. Do whatever you want. Yes. Get the same thing. Okay. He has not given any specific direction. Told everyone, whatever you feel fit, you do it. Do or die.
1: That itself is
0: enough.
1: Okay.
0: So, you know, that has that power to pull the entire nation into the struggle. Okay, that is how it started, a nationwide struggle.
1: As you have already said, several regions such as Satara and Tamluk established parallel governments and local organization. What was the significance of these uprisings? How did they challenge British authority?
0: That itself, question itself has the answer. You see, parallel governments, Praja Sarkars were founded. In Baliyar district, Chittu Pandey founded in UP. In Mangher district, Sarat Chandra.
1: Okay.
0: In Satara, Nana Patil founded Praja Sarkar. It is our government. That means whose government is not there? The established government is not there anymore. We are not going to pay you taxes, you British government. Your police, your revenue administration has no role to play.
1: It is our government.
0: Our government. Okay. That means, in a way, you have declared yourself independent, free. This is what actually we wanted. Okay, Praja Sarkar's importance is, it made a message, it sent a message very clear to the British government that their days numbered in India. No more. No more to tolerate the British administration.
1: How long did the Quit India movement last? What were the major developments during this period? How did the British respond?
0: Response-wise, it is very violence. Obviously, it is expected. Conservative estimation is what? Their, you know, official records, you know, 1,200 people.

0: అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన.
1: ఒరే చంచుకు కట్టాలి రాశిస్తూ నాలుగు కోసావా నీరు పెట్టి.

0: తాగి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగా డెప్పడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల తండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.
1: ఆకాశవాణి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీళ్లపై బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయం చేస్తుందని, నీటి విడుదలపై ముందే హడావిడి చేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయని వారికి మాట్లాడే హక్కు లేదన్న ఆయన, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా జిల్లాలో రాష్ట్ర హక్కులను సాధిస్తామన్నారు. తెలంగాణలో సంస్థాగత బలంతో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. జెన్జీపై సానుకూలంగా స్పందించిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించింది. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని స్పష్టం చేసింది. గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ఈరోజు నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు గిగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గర్భిణుల సంక్షేమం, పోషకాహారం కోసం జేఎన్ఎన్కే, పిఎంఎంవివై, పోషణ్ 2.0 వంటి పథకాలను అమలు చేస్తున్నామని, వీటికి తెలంగాణకు నిధులు విడుదల చేశామని వివరించారు. నిత్యావసర ఔషధాల జాబితా ద్వారా ధరలను నియంత్రణపై లోక్సభలో ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నిత్యావసర ఔషధాల జాబితా ద్వారా ధరలను నియంత్రిస్తున్నామని, నాగర్ కర్నూల్ సహా దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు అందిస్తున్నామని వెల్లడించారు. మలేషియాలో జరిగే అంతర్జాతీయ లాక్రోస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలకు తెలంగాణ బీసీ గురుకుల విద్యార్థులు పి గోపిక, సంగీత ఎంపికయ్యారు. ప్రపంచస్థాయిలో దేశ రాష్ట్ర కీర్తిని చాటేందుకు అర్హత సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. E20 పెట్రోల్లో అధిక తేమ, క్లోరైడ్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ విషయమై సీఎం రాసిన లేఖను ఉపసంహరించుకోగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన అదనపు తనిఖీల్లో ఇంధన నాణ్యత సముచితంగానే ఉన్నట్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 10:05. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. జో అచ్యుతానంద చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన భాస్కర్ భట్ల గీతం విందాం. సంగీతం కళ్యాణ్ కోడూరి.

చిత్రసీమలో తర్వాత వినండి. మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతం విందాం. గానం సాగర్ చిన్మయ శ్రీపాద, చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: చిత్రసీమలో తర్వాత వినండి. ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం గోపీసుందర్, రాజేష్ మురుగేశన్.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు శ్రీమతి ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని శ్రీ వెలగపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతి శిశుమందిర్ చిన్నారులచే కదంబ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:30

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం, చిందు యక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం కనకయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చెరకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం అధికారిణి శ్రీ కొండా లక్ష్మణ్ డాక్టర్ గద్దే జ్యోతి గారితో డాక్టర్ భుక్యా వీరన్న గారి పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: రాత్రి 8:15. ఈ వారం పార్లమెంటు కార్యకలాపాల సమీక్ష దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు,

0: ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజు పాడిన కాసర్ల శ్యామ్ గీతం విన్నారు. సంగీతం మణిశర్మ.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింటికి పప్ప, తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింటికి పప్ప, తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింటికి పప్ప.
0: ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వింటున్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం డిస్కో రాజా.
2: తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింటికి పప్ప, తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
2: దింటికి పప్ప.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, దూకుడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన విశ్వగీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డీ స్కాలర్లతో పాటు డిగ్రీలు అందుకోనున్న 3000కు పైగా గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడనున్నారు. రిజిస్ట్రేషన్లో పొరపాట్లు, తప్పుడు కోటా వివరాలు సరిదిద్దుకునేందుకు నీట్ యూజీ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అభ్యర్థులకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ 12 ఉదయం 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్ ఇండి కూటమి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కేరళ, జార్ఖండ్లో విద్యార్థుల సమస్యలు పట్టని రాహుల్ గాంధీ కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఢిల్లీ పరిస్థితులను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీనది పునరుజ్జీవనం సుందరీకరణ ప్రాజెక్టు మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఈ నెల 5న ముందస్తు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతులు లభించడంతో దసరా పండుగలోపే టెండర్లు పిలిచి పనులను వేగంగా ప్రారంభించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుందని పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. చివరి తేదీ లేని ఈ నిరంతర ప్రక్రియలో ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, వివిధ వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా సహా 5 ప్రధాన దేశాల ఉత్పత్తులపై 100% వరకు దిగుమతి సుంకాలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించింది. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్కు ముందు శ్రీలంక క్రికెట్ 11తో జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:03. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి మురారి చిత్రం నుండి ఎస్పి చరణ్ హరిణి పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఇప్పుడు వినండి అతడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి లవ్ స్టోరీ చిత్రం నుండి మంగ్లీ పాడిన పాట, రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం పవన్ సిహెచ్.

ఇప్పుడు వినండి నువ్వే కావాలి చిత్రం నుండి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి నువ్వు నేను చిత్రం నుండి సందీప్ ఉషా బృందం పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు వినండి గజనీ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట, రచన వేటూరి, సంగీతం హారీష్ జయరాజ్.

ఇప్పుడు వినండి ఎవడిగోల వాడిది చిత్రం నుండి కార్తీక్ సాధనా సర్గం పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం కమలాకర్.

ఇప్పుడు వినండి, నువ్వు లేక నేను లేను చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆరియా 2 చిత్రం నుండి కేకే పాడిన పాట, రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి కలిసుందాం రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట రచన వేటూరి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడం లేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
0: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 పిహెచ్డీ స్కాలర్స్తో సహా మొత్తం 3,000 పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ అండ్ గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 1,000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట్ర రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రభుత్వం విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NUCFDC కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన రాష్ట్ర పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో NUCFDC నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి

0: అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తాల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1,200 మందికి పైగా భక్తులు మంచు లింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తాల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 తగ్గింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చరైడియో జిల్లాల్లో 1 మరణం నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్3లో భాగంగా 9 తేదీ నుంచి 17 తేదీ వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాక 3వ దశ ప్రణాళిక రూపొందుతోందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ టాగోర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ టాగోర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ టాగోర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. శిష్యాలు మరొకసారి పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు హిందీ కార్యక్రమంలో ప్రకాష్ కిరణ్ కార్యక్రమంలో సంస్కార్ గురించి శక్తి ద్వివేది గారు వివరిస్తారు. అనంతరం గ్యాస్ట్రిక్ సే జుడి బీమారియో కే కరెన్ అవుట్ నివారణ, ఈ అంశం గురించి ఏ రమేష్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త సుర్భి జైన్.

0: श्रोताओं, आशा करते हैं कि यह कार्यक्रम आपको ज्ञानवर्धक और प्रेरणादायक लगा होगा। अगले हिंदी कार्यक्रम में आपसे फिर मुलाकात होगी। तब तक के लिए सुरभि जैन को दीजिए अनुमति और सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
1: ఇంతవరకు హిందీ కార్యక్రమంలో ప్రకాష్ కిరణ్ కార్యక్రమంలో సంస్కార్ ఈ అంశం గురించి శక్తి ద్వివేది గారి ప్రసంగం విన్నారు. అనంతరం గ్యాస్ట్రిక్ సే జూడీ బీమారియోకే కరెంట్ ఆర్ నివారణ ఈ అంశం గురించి ఏ రమేష్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త సురభి జైన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్ర

0: బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ భేటీ అయి రాష్ట ఆర్థిక పరిస్థితి మెరుగుదల, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలపై చర్చించారు. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో లీకేజీల నివారణకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం పెంచాలని, మీసేవ, ఆరోగ్యశ్రీ వంటి డేటాను సమీకృతం చేయడం ద్వారా పరిపాలనను మరింత సులభతరం చేయాలని ఈ భేటీలో సమాలోచన చేశారు. తెలంగాణలో సంస్థాగత బలంతో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మండిపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. తెలంగాణలో ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో పంపిణీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందుతుందని, ఇందుకు నెలకు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు నిత్యావసర సరుకులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సరైన సమయానికి అందేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నేడు జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, ఇతర సరుకుల లభ్యత, నాణ్యత, సరైన తూకాలను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తక్కువ తూకం లేదా అక్రమ తరలింపు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సరఫరాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. అవయవదానం ద్వారా మరణాంతరం కూడా పలువురికి ప్రాణదానం చేయవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు హరిలాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జుగ్ జుగ్ జియో అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని ఆయన స్వాగతించారు. అవయవదాతలు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపగలరని, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: నా వంతు మా స్టేడియం తో ప్రచారం చేస్తున్నాము. నా అవయవాలు ఉపయోగించుకుని కొందరు హ్యాపీగా బతకాలని, వాళ్ళ జీవితం ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను అవయవదానం చేశాను. అంతేకాకుండా నా తర్వాత కూడా నన్ను చూసి ఇంకొందరు మోటివేట్ అయ్యి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము.
0: మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2.26 లక్షల క్యూసెక్లుగా ఉండగా, అధికారులు 30 గేట్లు ఎత్తి 2.36 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే భీమా, నెట్టింపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతలతో పాటు కుడి, ఎడమ కాలువలకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అభివృద్ది పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసినట్లు ఈవో దామోదరరావు తెలియజేశారు. పనులు పూర్తయ్యే వరకు స్వామివారి దర్శనం, నిత్య కళ్యాణం మిథిలా స్టేడియంలోనే నిర్వహిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, స్టేడియం చుట్టూ పోలీస్ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కాగా ఇవాళ మిథిలా స్టేడియంలో స్వామివారి నిత్య కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన అనంతరం స్వామివారిని మిథిలా స్టేడియంలో ఒకరువు తీర్చి నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందూరు నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి దేవీ రోడ్డు రైల్వే స్టేషన్, నాందేవాడ అదనపు వంతెన, ఆర్ఓబి ఎల్లమగుట్ట ఆర్యూబి మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలియజేశారు. అలాగే రేడియో స్టేషన్, ముదక్పల్లి పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు 30 కోట్లతో, ఆర్ఎన్బి రోడ్డు వర్ని జంక్షన్ నుంచి కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారి, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాలూరు రోడ్డు వరకు అభివృద్ది పనులను పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంగీత తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సంగీత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ, ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలియజేశారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు సమర్పించవచ్చని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 79% పూర్తిందని, నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ పురోగతి నారాయణఖేడ్ 88%, ఆందోల్ 87%, జహీరాబాద్ 82%, సంగారెడ్డి 80%, పటాన్చెరు 67% పూర్తిందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల వ్యక్తులు ప్రభుత్వం అందించే నూతన చేయూత పెన్షన్లలో స్థానం సాధించేందుకు ఈ నెల 14వ తేదీలోపు గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులకు తమ దరఖాస్తు పత్రాలను అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతిగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ బోగస్ అయిందని మండిపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం వస్తే అధికారులు దుర్భాషలాడటం దారుణమని అన్నారు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి, అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. యువతను అవమానించిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతను వికసిత్ భారత్, నషాముక్త భారత్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ పోర్టల్లో ప్రతి విద్యా సంస్థలోని యువతను నమోదు చేసి జిల్లా యూత్ పార్లమెంట్ నిర్వహించి రాష్ట స్థాయికి అక్కడ ప్రతిభ కనబరిచిన యువతకు భారత పార్లమెంటులో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు ప్రణాళికబద్దంగా నీటిని విడుదల చేస్తుంటే అది తమ ఒత్తిడి వల్లేనని, బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకొని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాల కోసం 2వ దశలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు ఉన్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాబోయే 6 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అయితే ఈ 6 రోజులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10వ తేదీ 10లోని ఓ భవనం సెల్లార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి భవనంలోని 11 మందిని రక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితా లోకం మహిళల కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు ఈ అంశం గురించి శ్రీమతి ఆకెళ్ల వెంకటలక్ష్మి గారి కథానిక.
1: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక వింటారు.
2: నాన్న నన్ను క్షమించు. రాఘవ పిలుస్తున్నాడు తండ్రి. కాల్లో ఉన్న రాఘవ లేవలేకపోయాడు. అమ్మ మాధవి అవసరమేమో భయంగా మెల్లిగా పిలిచాడు. మాధవి పలకలేదు. రెండోసారి కొంచెం గట్టిగా పిలిచాడు. ఏమిటి కరిచినట్లు అడిగింది. చెంబులో నీళ్ళు అయిపోయాయమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు. కొంచెం ఇస్తావా అడిగాడు. ఇస్తాలేండి, పనిలో ఉన్నా. కొంచెం మెల్లగా వేసుకున్నా కొంపలేమీ ములిగిపోవు. తగ్గే రోగాలా ఏమన్నానా? జన్మరోగాలు అంది చిరాగ్గా. నిశ్శబ్దమైపోయాడు రామయ్య. అది 7 వేసుకోవాల్సిన టాబ్లెట్, బీపీది. ఇప్పుడు 9 అయింది, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే అడిగాడు. మాధవి ఎంతకీ రాలేదు. కాల్ అయిపోయింది. సిస్టమ్ కట్టేసి రాఘవ ఒక చేతిలో మంచినీళ్ళ చెంబుతో, మరో చేతిలో టీ గ్లాస్తో రాఘవ తండ్రి గదిలోకి వచ్చాడు. రాఘవ వెళ్ళేసరికి కప్పు వంక చూస్తూ పడుకున్న తండ్రి తలుపు వైపు చూశాడు. కళ్ళు చెమ్మగా ఉన్నాయి, తుడుచుకునే అవకాశం లేదు. కొడుకు చూసేశాడు. ఇదిగో నాన్న నీళ్ళు. తండ్రి కన్నీళ్ళు గమనించినట్లే అంటూ టాబ్లెట్ వేసి తాగించాడు. పోపు మాడిపోతోందిట, అందుకే రాలేదుట అన్నాడు రాఘవ. అలాగా నేను అదే అనుకున్నాలే అన్నాడు రామయ్య. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు, కానీ గమనించినట్లు కనపడితే ఇద్దరికీ బాధే. మెల్లిగా టీ తాగించసాగాడు. గోరువెచ్చగా ఉంది. టీ కలిపిన తండ్రికి ఇవ్వదు మాధవి, ఫ్లాస్క్లో పోసేస్తుంది. రాఘవే ఇవ్వాలి. ఇంటిలో ఉన్నంత వరకు తండ్రి పనులు రాఘవే చూస్తాడు. ఈరోజు ఉదయమే అర్జెంటు కాలు ఉంది, అందుకే ఇవ్వలేకపోయాడు. మళ్ళీ వేడి చేస్తానన్నా ఒప్పుకోదు, గ్యాస్ ఖాళీ లేదంటుంది. మామగారికి మళ్ళీ మళ్ళీ వేడి చేయటం గ్యాస్ వేస్ట్ అని ఆమె ఉద్దేశం. భర్త మామగారికి అంత ప్రాముఖ్యత ఇవ్వటం కూడా ఇష్టం లేదు. బాగా చూస్తే ఇక్కడే పాతుకుపోతాడేమో అని భయం. అయినా అప్పుడప్పుడు వేడిగా తాగకపోతే ఏమవుతుంది అనుకుంటుంది. టిఫిన్ ఎలాగూ ఉండదు. పిల్లలు పాలు తాగి బ్రెడ్ తిని అన్నం తీసుకుని వెళ్ళిపోతారు. రాఘవ డైరెక్ట్గా భోజనమే చేస్తాడు. అందరూ వెళ్ళాక తాను తింటుందో లేదో తెలియదు. ఒకవేళ తిన్నా చేసినా తండ్రికి పెట్టదు. పెద్ద వయసు, అరగకపోతే కష్టం అవుతుంది. పోనీ ఇడ్లీ లాంటివి చెయ్యొచ్చు కదా అంటే చెయ్యదు, సమయం సరిపడుతూ ఉంటుంది. పోనీ తను తింటానంటే చేస్తుంది ఏమో అని ఒకసారి తను పొద్దున్న టిఫినే తింటాను అన్నాడు. అప్పుడు చేసింది, కానీ తన వరకే. మళ్ళీ తండ్రికి అరగదనే సాకుతో పెట్టలేదు. ఆ కాటికి ఎందుకులే అని వద్దన్నాడు. తండ్రి ఎదురుగా తండ్రికి పెట్టకుండా తాను తినడం ఇష్టం లేదు. ఈ టీ నీళ్ళే గతి, అదైనా వేడిగా ఇవ్వదు చాలాసార్లు. తను ఉన్నప్పుడే ఇలా చేస్తే తాను వెళ్ళాక ఏమి పెడుతుందో ఎలా పెడుతుందో దేవుడికి ఎరుక. అందుకే సాధ్యమైనంత వరకు తానున్నప్పుడే అన్నీ చేసేస్తాడు. కానీ ఒక్కోసారి

ఒకసారి ఆఫీసు ఒత్తిడి ఉంటే ఆమెకు వదిలేయక తప్పదు. చిన్నప్పుడు తాను, తమ్ముడు, చెల్లెలు ఏది అడిగితే అది అప్పటికప్పుడు చేతనైతే చేసి పెట్టడం లేదా కొని తేవటం చేసేవాడు. జీతం చాలకపోతే తమ కోరికలు తీర్చడానికి సొంత ఖర్చులు కూడా తగ్గించుకునేవాడు. సైకిల్ మీద వెళ్ళి బస్సు డబ్బులు ఆదా చేసేవాడు. తల్లి లేదు, తమకి తిండి సరిగా నచ్చినవి అమర్చి పెట్టలేకపోతున్నానేమో అనుకుని అడిగినదల్లా తెచ్చేవాడు. ఇప్పుడు డబ్బు చేసేవాళ్ళు అంటే తన భార్య అన్నీ ఉన్నా ఇష్టమైన మాట అలా ఉంచి ఆయన సరైన తిండి సరైన వేళకు కూడా పెట్టలేకపోతున్నారు. అక్కడికి వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడు, ఇవ్వలేదు అధికారులు. మళ్ళీ బాధగా అనిపించింది. నీకు లేట్ అవుతుందేమో అన్నాడు దీనంగా తండ్రి. అవుతుంది, ఎందుకవదు, కానీ అన్నీ మీ సేవల తర్వాతేగా వెళ్ళాలి, పై వాళ్లతో తిట్లు తినాలి అని రండి భోజనానికి అంది విసురుగా భర్తతో. అంతవరకు ఎంత పిలిచినా రాని మనిషి రాఘవ రాగానే వచ్చేసింది. తండ్రి తనకి ఆమె మీద ఏమైనా చాడీలు చెప్తాడేమో అని భయం. ఇద్దరిని ఒక్క నిమిషం కూడా విడిగా వదలదు. కానీ పాపం తండ్రికి అలాంటి అలవాట్లు లేవు. ఎంత బాధ అయినా మౌనంగానే భరిస్తాడు. కానీ ఎవరి మీద, అందులోనూ తన భార్య మీద పళ్ళెత్తు మాట చెప్పలేదు ఎప్పుడు. ఇప్పుడే కాదు, అన్నీ బాగున్నప్పుడు కూడా పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఆమెను కష్టపెట్టకూడదు, ఆమెనే బాగా చూడాలి అనేవాడు. ఎప్పుడైనా తమ ఇద్దరికి గొడవ అయినా ఆమెనే సమర్థించేవాడు. వడ్డించు, వస్తున్నా అన్నాడు మెల్లిగా. ఇది పెళ్లివారిల్లు కాదు వడ్డించి పిలవడానికి, వచ్చి కంచాలు పెట్టండి అంది. నువ్వు వెళ్ళు, నేను తాగుతాలే అన్నాడు రామయ్య మెల్లిగా. తర్వాత మాధవి చేసే గోల కంటే వెళ్ళటమే నయమని తండ్రి చేతికి గ్లాసు ఇచ్చి లేచాడు. వణుకుతున్న చేతులతో కొంచెం మీద పడుతుండగా మెల్లగా తాగుతున్న తండ్రిని చూస్తూ వంటింటి వైపు నడిచాడు నిట్టూరుస్తూ రాఘవ. తల్లి చిన్నతనంలోనే పోయింది. వచ్చే భార్య పిల్లలని సరిగా చూడదేమోననే భయంతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. తండ్రే వండి వార్చి తినిపించి పెద్దవాళ్ళని చేశాడు ముగ్గురు పిల్లల్ని. రిటైర్ అయ్యేంతవరకు వంట పని, ఇంటి పని, పిల్లల పని, ఆఫీసు పనులతో క్షణం తీరిక లేని జీవితం గడిపాడు. ముగ్గురికి పెళ్ళిళ్ళు చేశాడు. చెల్లి, తమ్ముడు విదేశాల్లో ఉన్నారు. తనకి ఇంట్రెస్ట్ లేక కొంత తండ్రిని పెద్ద కొడుకుగా చూడాల్సిన బాధ్యత తనకే ఎక్కువ అనే ఉద్దేశం వల్ల కొంత అందరూ వెళ్ళిపోతే నాన్నకెలా అని ఇక్కడే ఉద్యోగం చూసుకుని ఉండిపోయాడు రాఘవ. తమని తల్లి లేని లోటు తెలియకుండా పెంచడానికి తమ కోసం మరో పెళ్ళి కూడా మానేసి జీవితాన్ని త్యాగం చేసిన తండ్రిని అపురూపంగా చూసుకోవాలని, సుఖపెట్టాలని అనుకున్నాడు. అనుకుంటున్నట్లే తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత తన కోరిక ప్రకారము వంట మనిషి, పని మనిషిలను పెట్టి తండ్రికి శ్రమ తగ్గించాడు. పెళ్ళి అయింది. మాధవ్ కొత్తలో బాగానే ఉండేది. తండ్రి పెన్షను ఆమెకే ఇచ్చేవాడు. తనకి జీతం బాగానే వస్తుంది, ఇంటికి బాగానే సరిపోతుంది. అందువల్ల ఆ పెన్షన్ డబ్బు ఆమెనే చీరలకి, నగలకి, సరదాలకు ఖర్చు పెట్టుకోమనేవాడు. రోజులన్నీ ఒకేలా ఉంటే అనుకునేదేముంది, తీరా రిటైర్ అయ్యి బాధ్యతలు తీరి సుఖపడే సమయం వచ్చేసరికి కొన్ని రోజులకే పక్షవాతం వచ్చి మంచాన పడిపోయాడు తండ్రి. ఖర్చు ఎక్కువైంది అని వంట మనిషిని తీసేశారు. తండ్రికి ప్రత్యేకంగా మనిషిని పెట్టలేక మామూలుగా చేసే పని మనిషికే అదనంగా డబ్బులు ఇచ్చి ముఖ్యమైన పనులు చేయిస్తున్నారు. తండ్రి పెన్షన్ ఆయన మందులకే సరిపోకపోవటం వల్ల మాధవకి తండ్రి ఆమె చీరలకి, నగలకి ఇచ్చే పెన్షన్ డబ్బు ఇవ్వలేకపోయేవాడు. విదేశాలకు తీసుకెళ్లే అవకాశం లేదు కాబట్టి తండ్రి తన ఒక్కడి దగ్గరే ఉంటున్నాడు. అందువల్ల తండ్రి మీద కోపం మాధవకి రాను రాను పెరిగిపోసాగింది. కోపంతో పాటు విసుగు కూడా. నాన్న ఏరియర్స్, పెన్షన్ను మీరే తీసుకోండి, కానీ మాకు చేయటం కుదరదు, ఇక్కడ కష్టము విదేశాల్లో అని చెల్లి, తమ్ముడు చెప్పేశారు. అక్కడ పెట్టుకోవటం కష్టమని అందరికీ తెలిసిందే, మీకు కుదరకపోతే ఆశ్రమంలో పెట్టండి అన్నారు. కానీ అలా పెట్టడం ఇష్టం లేక తన దగ్గరే పెట్టుకున్నాడు. కానీ తండ్రి డబ్బులు మందులకే సరిపోవు. ఒక్కోసారి వంట మనిషి లేక, పని మనిషి కూడా లేక మాధవికి

పని పెరిగింది. తరచుగా జబ్బు పడిన తండ్రిని చూడటానికి వచ్చే బంధుమిత్రుల రాక వల్ల ఆ పని ఖర్చు మరింత పెరిగింది. అయితే రాను రాను ఈమె చూపించే విసుగు వల్ల వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడైతే అసలు ఎవరు రావటమే లేదు. అరుదుగా ఫోన్లోనే పలకరిస్తున్నారు. తనకి ఆఫీసు, పిల్లలకి చదువు వల్ల, మాధవికి తండ్రితో మాట్లాడడం ఇష్టం లేకపోవటం వల్ల తండ్రికి ఏ పాటి ఊరట లేదు. మౌనమునిలా తన గదిలోనే ఉంటున్నాడు. అసలు తాను పిల్లలు వెళ్ళిపోతే భార్యకి రోజంతా చాలా వరకు ఖాళీయే. రోగేష్ తండ్రి చూడాలన్నా, పని చేయాలన్నా చిరాకు. చెల్లెలు తమ్ముడిపై కోపం, తనపై చిరాకు. పిల్లలపై అశ్రద్ధ మొదలయ్యాయి. తాను దొరకడు, పిల్లలు కన్నవాళ్ళు చిన్నవాళ్ళు కావటం వల్ల అదంతా తండ్రి మీద పడుతుంది. క్రమంగా అవన్నీ తండ్రిపై నిరసన, ద్వేషంగా మారాయి. పోని ఆయన ఏమన్నా సతాయించే మనిష అంటే అది కాదు. ఏది పెడితే అప్పుడు, ఎప్పుడు పెడితే అప్పుడు తిని రోజులు గడుపుకునే మనిషి. అక్కడికి ఇంట ఉన్నంతసేపు తండ్రి పనులు తానే చేస్తాడు. కానీ ఆమెకి తను చేయటం ఇష్టముండకపోవటమే కాదు, భర్త చేయటమూ ఇష్టముండదు. పిల్లలనైతే అసలు ఆ వైపే పోనీయదు. అన్నీ చాలా వరకు తెలిసినా, చూస్తున్నా తప్పనిసరిగా భరిస్తున్నారు తను తండ్రి. తాను బాధపడినట్లంటే తండ్రి, తండ్రి బాధపడినట్లు కనపడితే తాను ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుందని, అసలు బాధే లేనట్లు ప్రవర్తిస్తారు ఇద్దరు. గొడవలు తక్కువైనప్పుడు ఆనందిస్తూ, ఎక్కువైనప్పుడు భరిస్తూ కాలం గడుపుకుంటున్నారు. ఆ రోజు అనుకోకుండగా బాబాయ్ ఊరి నుంచి వచ్చాడు. అతని ముందర కూడా ఆమె ఇలాగే ఉంటుందేమో, ఎలా బంధువుల్లో పరువు పోతుందని భయపడుతూనే మనసులో అతను ఆకకి ఆనందం కలిగినా భయపడుతూనే ఆహ్వానించారు. అర్జెంట్ పని ఉండటం వల్ల తప్పక ఆఫీస్కి వచ్చాడు తాను. బాబాయ్ ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు చెయ్యొద్దని, తండ్రిని ఏమీ అనొద్దని భార్యకి చెబుదామనుకున్నాడు. కానీ అదే ఓ పెద్ద గొడవ అవుతుందని ఊరుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి భార్య కొంత బిగ్గరగా వినిపిస్తోంది. బాబాయ్ వచ్చాడని బజ్జీలు పలహారం చేసిందట. అవి తండ్రికి చాలా ఇష్టం, కానీ పడదని ఎప్పుడూ పెట్టదు. కోరిక చంపుకోలేకపోయాడేమో తండ్రి చేయి జాపితే బాబాయ్ ఒకటి ఇచ్చాడట. అది గోల. రేపు ఏమైనా అనారోగ్యం వస్తే నేనేగా చేయాలి, వాళ్ళిద్దరూ హాయిగా విదేశాల్లో ఉన్నారు, నాకేగా బాధ అని ఇద్దరి మీద అరిచిందట. సగం బజ్జీ తిన్న తండ్రి వదిలేశాట. తెల్లబోయిన బాబాయి, క్షమించమ్మా, అడిగాడని ఒకటి ఇచ్చాను అని ఏదో అనబోయాడట. అడుగుతాడు, అడగకేమి, అన్నీ అడుగుతాడు, తింటాడు. అరక్కపోతే నేనేగా చేయాలి, మీరొచ్చి చేస్తారా అందిట. దాంతో బాబాయ్కి కూడా కోపం వచ్చి, మేమెందుకు చేస్తామమ్మా, కష్టపడి తల్లి లేని పిల్లల్ని పెంచాడు, ఉన్నదేదో మీకే ఇస్తాడు కదా అన్నాడట. దాంతో మరింత రెచ్చిపోయిన మాధవి, మా ఆయన్నే పెంచాడా, మా ఆయనకే ఇస్తాడా, మిగతా వాళ్ళని పెంచాడు కదా, వాళ్ళకి ఇస్తాడుగా, మరి మా దగ్గర ఎందుకు అని రెచ్చిపోయిందిట. ఏమో అమ్మా, అది మీరు తేల్చుకోండి అని అన్నగారి దగ్గర 4 రోజులు ఉందామని వచ్చిన మనిషి బయలుదేరిపోయాడు. వెళ్తూ అన్నయ్య, అందుకే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకొని అమ్మ నేను ఎంత పోరామో విన్నావా, ఏ వయసులోనైనా సరే ఎవరికైనా తోడు ముఖ్యం, చేసుకుని ఉంటే ఇంత కనాకష్టంగా ఉండేది కాదు నీకు ఇప్పుడు అనేసి వెళ్ళిపోయాడట. అందుకని వెళ్ళిపోయిన పినమామగారిని ఏమీ అనలేక ఉన్న మామగారిపై విరుచుకు పడుతోంది. భార్య చిన్నప్పుడే పోవటం వల్ల, ఉద్యోగం మంచిది కావటం వల్ల తండ్రికి మంచి సంబంధాలే వచ్చాయి. ఒకటి దూర బంధువులే, పిల్లలని అత్తగారిని బాగా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చిందట. నాయనమ్మ కూడా రక్త సంబంధం కదా, కలిసిపోతుందని ఆశపడింది. కానీ బడిలో చుట్టుపక్కల వారి మాటల వల్ల సవితి తల్లి కష్టాలు విని భయపడిన తాము తండ్రిని మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని, ఇదే కాదు ఏ సంబంధం వచ్చినా వచ్చినప్పుడల్లా ఏడ్చేవాళ్ళు, గోల చేసేవాళ్ళు. పోయిన భార్య ఉన్న పిల్లల మొహాలు చూసి 2వ పెళ్ళి వద్దనేశాడు తండ్రి, చేసుకోలేదు. లోపలికి వచ్చిన రాఘవని చూసి మరింత గొంతు పెంచింది మాధవి.

బాబాయి వెడుతూ వెడుతూ రాఘవ ఎక్కడ తనని అపార్థం చేసుకుంటాడో అని రాఘవ ఆఫీసు వద్ద ఆగి జరిగిన విషయం అంతా చెప్పి అన్నగారు మనోవ్యాధి వయస్సు అనారోగ్యాల వల్ల ఇంకా ఎక్కువ రోజులు బతకడని ఉన్నంతకాలం కొంచెమైనా బాగా చూసుకోమని చెప్పి కళ్ళనీళ్ళతో వెళ్ళిపోయాడు. రాఘవకి మనసంతా కెలికేసినట్లయింది. రాఘవ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బాబాయ్ ద్వారా విన్నదే తనకు అనుకూలంగా మార్చుకుని బాబాయి తండ్రుల తప్పులాగా సాగతీసి చెప్పి చెప్పి ఎప్పటికో ఆపింది మాధవి. చివరికి, నా వల్ల కాదండి, రేపు మీ నాన్నను వృద్ధాశ్రమంలో చేర్చండి, లేదా నేను మా పుట్టింటికి పోతాను, ఎవరు కావాలో తేల్చుకోండి అంది శపథం చేస్తున్నట్లు. మాధవి నిద్రపోయాక తండ్రి గదిలోకి వెళ్ళిన రాఘవ్కి గోడవైపు తిరిగి పడుకున్న తండ్రిని చూసుకున్నాడు కళ్ళనీళ్లతో. తండ్రి పరిస్థితికి కొంతవరకు పెళ్లి వద్దన్న ఏడ్చిన తాము

ఇంతవరకు వనితా లోకం మహిళల కార్యక్రమంలో నాన్న నన్ను క్షమించు ఈ అంశం గురించి శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నాన్నకు ప్రేమతో చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ పాడిన పాట, రచన సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆదాబ్, యే ఆకాశవాణి హై ఖబరోం కే సాత్ మై హబీబు రహమాన్. వజీర-ఏ-ఆజమ్ నరేంద్ర మోదీ నే కహా హై కి సెమీ కండక్టర్, ఖలా ఔర్ డ్రోన్ జైసే ఖుద్ కఫాలత్ వాలే శోబే సామ్నే ఆ రహే హై జో వికసిత్ భారత్ కి ఏక్ మజబూత్ బునియాద్ బనేంగే. ఉన్నోనే IIT కి తలబా పర్ జోర్ దియా కి వో అప్నే ఫైస్లో మే కౌమీ మఫాద్ కో మర్కజీ హైసియత్ దే. ఝార్ఖండ్ సర్కార్ నే JPSC ఔర్ JSSC ఇమ్తిహానాత్ మే ముబయ్యనా బేకాయిదగియో పర్ ఎహతజాజ్ కర్నే వాలే తలబా కే సాత్ దూసరే దౌర్ కి గుఫ్తగు కి హై. ఆజ్ సుబహ్ హిమాచల్ ప్రదేశ్ కే చంబా జిలే మే ఏక్ ప్రైవేట్ బస్ కే హాదసే మే 7 అఫరాద్ హలాక్ ఔర్ 11 జఖ్మీ హో గయే. భారత్ కే మౌసమియాత్ కే మహకమే నే ఆజ్ రాజస్థాన్ ఔర్ ఒడిషా మే తేజ్ సే బహుత్ తేజ్ బారిష్ హోనే కి పేషగోయీ కి హై. ఖరాబ్ మౌసమ్ కి వజహ సే జమ్మూ సే బాల్తల్ కే లియే అమర్నాథ్ జీ కి యాత్రా మువత్తల్ కర్ ది గయీ హై ఔర్ అమరికా మే 20 సాల్ తక్ కి ఉమ్ర కి ఆలమీ ఎథ్లెటిక్స్ చాంపియన్షిప్ మే మర్దో కే భాలా ఫేంకనే కే ముకాబలే మే ఆశీష్ యాదవ్ నే చాందీ కా తమగా జీతా హై. అబ్ ఖబరే తఫ్సీల్ సే. వజీర-ఏ-ఆజమ్ నరేంద్ర మోదీ నే ఢిల్లీ కే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT కే తలబా పర్ జోర్ దియా హై కి వో అప్నే ఫైస్లో మే ముల్క్ కే మఫాద్ కో మర్కజీ హైసియత్ దే. ఉన్నోనే తలబా సే కహా హై కి వో ఖుద్ సే యే పూచే కి ఉన్కి సర్గర్మియో సే ముల్క్ కో కిస్ తరహ ఫాయిదా పహుంచ్ సక్తా హై ఔర్ కిస్ తరహ జరూరియాత్ పూరి కి జా సక్తీ హై. జరా మోదీ నే IIT ఢిల్లీ కే 97వే జల్సే తక్సీమ్ అస్నాద్ సే ఖితాబ్ కర్తే హుయే యే బాత్ కహీ. వజీర-ఏ-ఆజమ్ నే కహా హై కి హర్ నస్ల్ కో అప్నే జమానే మే మఖ్సూస్ చాలెంజోం కా సామ్నా కర్నా పడతా హై ఔర్ వో అప్నీ కౌమీ జిమ్మేదారియోం కో పూరా కర్తే హై.
2: ఆజ్ ఆప్కే పరివార్ కే లోగ్ ప్రౌడ్ ఫీల్ కర్ రహే హై, వైసే హీ ముఝే భీ ఆప్ సబ్ పర్ గర్వ హై, క్యోంకి యే ఆప్ సబ్ కేవల్ ఏక్ డిగ్రీ నహీ లే రహే హై, ఆప్ దేశ్ కే లియే బహుత్ కుచ్ కర్నే కా సపనే లేకర్ కే యహాన్ సే నికల్ రహే హై.
1: జనాబ్ మోదీ నే కహా హై కి ఇస్ ఇదారే సే గ్రాడ్యుయేట్ కర్నే వాలే తలబా నే జో కామ్ కియే హై 30-35 బర్సో మే ఉన్కి అసరాత్ వికసిత్ భారత్ కే సఫర్ పర్ నుమాయా తౌర్ పర్ అసరందాజ్ హోంగే. వజీర-ఏ-ఆజమ్ నే కహా హై కి ముల్క్ మే నయే శోబే ఉభర్ కర్ సామ్నే ఆ రహే హై జహాన్ నౌజవానోం కో నిత్ నయే మవాకే మయస్సర్ హోంగే. ఉన్హోనే ఇస్ సిల్సిలే మే సెమీ కండక్టర్, ఖలా ఔర్ డ్రోన్స్ కా జిక్ర కియా ఔర్ యే భీ కహా కి భారత్ ఇన్ సభీ శోబో మే ఖుద్ కఫాలత్ కే హుసూల్ కే లియే కామ్ కర్ రహా హై.
2: ఆజ్ భారత్ economic self reliance, technological self reliance, industrial self reliance, aise har sector mein aatmanirbhar banne ke liye kaam kar raha hai. yahi viksit bharat ki mazboot neev ka saboot hai. is mazboot neev par aapko ek bhavya sundar viksit bharat ka nirman karna hai.
1: జనాబ్ మోదీ నే తలబా సే కహా హై కి ఉన్హే తన్ఖ్వాహ్, ములాజమత్ యా శోబే కి బునియాద్ పర్ జహాన్ వో కామ్ కర్తే హై దూసరోం సే మువాజనా కర్నే సే గురేజ్ కర్నా చాహియే. వజీర-ఏ-ఆజమ్ నే కహా హై కి జిందగీ దర్జాబందీ కా నామ్ నహీ హై ఔర్ నా హీ ఇస్కా మక్సద్ దూసరోం సే ముకాబిలా కర్నా హై బల్కి యే ముకాబిలా ఖుద్ హీ సే కర్నా హై. జనాబ్ మోదీ నే తలబా కో మశ్వరా

0: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని శ్రీ వెలగపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు మనకి చక్కని కదంబ కార్యక్రమం వినిపించడానికి వచ్చారు. మరి వీరందరికీ ఒకసారి స్వాగతం చెప్పేద్దాం.
1: My name is E. Tanvish Gowd. I am studying in 4th class. దేశభక్తి గీతం.

0: దాన్ని కోసేస్తే ఒకటేసారి మనము ధనవంతులం అవుతామని అదాని కోసేశాడు. అదాంట్లో అప్పుడు ఏముండవు, అప్పుడు ఆయన ఏడుస్తాడు. థ్యాంక్ యూ అనండి.
1: నా పేరు గౌతమ్, నేను 4వ తరగతి చదువుచున్నాను. తెలుగు పద్యాలు.

వేమ వినుము పాడగా పాడగా రాగము బాగుగా వచ్చును, తినగా తినగా వేపాకు తీయగా నుండు, అట్లాగే ప్రయత్నము చెయ్యగా చెయ్యగా పనిలో నైపుణ్యము వచ్చు.

0: పూర్తిగా గ్రహించి తెలియజెప్పుటకు మహాశివునికైనా బ్రహ్మకైనా కష్టమే. అయినను పండితుల వద్ద విన్నది, నాకు వచ్చినది, నేను గ్రహించినది మాత్రము తెలియజెప్పుటకు ప్రయత్నింతును అని పోతన్న తెలిపెను. థ్యాంక్ యూ.
1: మై నేమ్ ఇస్ సమన్వి. ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ సెకండ్ క్లాస్.

0: థ్యాంక్ యూ ఆల్.
1: మై నేమ్ ఇస్ షో శశాంక్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్. ఐఎమ్ టెల్లింగ్ ఎ సుభాషిత. ఉద్యమం, సాహసం, ధైర్యం.

ప్రతి భావము, ఉద్యమము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి మరియు పరాక్రమము, ఈ ఆరు మంచి గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దైవ బలం తప్పక లభిస్తుంది. విద్యా దదాతి వినయం, వినయాద్యతి పాత్రత, పాత్రత్య ధనమాప్నోతి ధనం ధర్మం తత సుఖం. భావం, విద్య వలన వినయం వస్తుంది, వినయం వలన యోగ్యత లభిస్తుంది, యోగ్యత వలన ధనం వస్తుంది, ధనం వలన ధర్మం, ధర్మం వలన సుఖం లభిస్తుంది.

0: వచనైవ చ. దేశరక్షణతో సమానమైనది పుణ్యం. దేశరక్షణతో సమానమైనది వ్రతం పూజ. దేశరక్షణతో సమానమైనది యజ్ఞం. అనగా ఎక్కడా చూడలేము, అనగా దేశరక్షణనే సర్వశ్రేష్ఠ కార్యం. థ్యాంక్ యూ ఆల్.
1: My name is Janvi Sri. I am studying in UKG. నేను ప్రాతస్మరణ శ్లోకాలు చెప్పుతున్నాను.

రిత్విక్, ఐ ఆమ్ షెడింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. డింగ్ డాంగ్ బెల్, పుసి ఇన్ ద వెల్, ఊపు టైన్ లిటిల్ జానితిన్, ఊపుల అవుట్ లిటిల్ థామస్ స్టౌట్. బటర్ఫ్లై బటర్ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్? అవుట్ ఇన్ ద గార్డెన్, డాన్సింగ్ డాన్సింగ్. రింగా రింగా రోజెస్, పాకెర్ పుల్ల పోజెస్, అష్ష బుష్ష ఆర్ ఫెల్ డౌన్.

అరిచేతి అగ్రభాగమునందు సరస్వతీదేవి, అరిచేతి మధ్యభాగమునందు లక్ష్మీదేవి, అరిచేతి మూలమునందు విష్ణుమూర్తి నివసిస్తుంటారు. కాబట్టి ప్రభాత సమయమున నిద్రలేచిన వెంటనే చేతు

0: గల్లు గల్లు మన్నాయి, చంకలో పాప క్యావ్ క్యావ్ మున్నది, పుట్టలో పాము బుస్ బుస్ మన్నది, చెబ్బిచి తింపుల్చి రోజీ లిప్స్ తీత్ వితిన్ కల్లీ హెయిర్ వెరీ ఫేర్ ఐసా బ్లూ లవ్లీటో టీచర్స్ పే ఎస్ఎస్ఎస్ ఇంజన్ ఇంజన్ నెంబర్ 9 రన్నింగ్ ఆన్ ద ముంబై 9 ఇఫ్ యూ ఫూలిష్ ఇక్ విల్ షైన్ ఇంజన్ ఇంజన్ నెంబర్ 9 క్లాప్ యువర్ హ్యాండ్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్ లిసన్ టు ద మ్యూజిక్ క్లాప్ యువర్ హ్యాండ్స్ క్లాప్ యువర్ ఫీట్ క్లాప్ యువర్ ఫీట్ లిసన్ టు ద మ్యూజిక్ క్లాప్ యువర్ ఫీట్ టౌండ్ అరౌండ్ టౌండ్ అరౌండ్ లిసన్ టు ద మ్యూజిక్ టౌండ్ అరౌండ్ జంప్ అప్పాయ్ జంప్ అప్పాయ్ లిసన్ టు ద మ్యూజిక్ జంప్ అప్పాయ్ హై హియర్ అటెండ్ హై హియర్ అటెండ్ ఓ డోంట్ యూ ఓ డోంట్ యూ పిట్టపట్ట రెయిన్ డ్రాప్స్ పిట్టపట్ట రెయిన్ డ్రాప్స్ ఐ వెంట్ త్రూ ఐ వెంట్ త్రూ పాప బడికి వచ్చింది కాళ్ళకు గజ్జలు కట్టింది చక్కగా నాట్యం చేసింది గజ్జలు గల్లు నమోగాయి అందరూ బాగా మెచ్చుకున్నారు బహుమతులు ఎన్నో ఇచ్చారు మా తాత అందం చందమామ చందం మా తాత గుండు గుమ్మడి పండు మా తాత మీసం రొయ్యల మీసం మా తాత పిలక పంచదారి చిలక చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుకు మింగావా బుజ్జి మేక ఏడికెళ్తివి రాజుగారి తోటలోని మేతకెళ్తీ రాణిగారి తోటలోని ఏమి చూస్తివి రాణిగారి పూల చెట్లు సొలుసు చూస్తీని పూలను చూసి నువ్వు నువ్వు ఊరుకుంటీవా ఊరుకోక మేసి వస్తుంది తోట మారి కొట్ట వస్తే తురుమంటిని థ్యాంక్ యూ ఆల్.
1: ఇప్పుడు మన ఫ్రెండ్స్ అక్షర మణికంఠ రిత్విక్ సమన్వి బాలచైతన్య గ్రూప్ సాంగ్ వినిపిస్తారు.

భావము సముద్రములని వస్త్రముగా పర్వతములని శస్త్రముగా కలిగి ఉన్న విష్ణుపత్ని అయిన ఓ భూదేవి, నీకు నమస్కారములు. నీపై పాదాలు మోపుతున్నందుకు నన్ను క్షమించు తల్లి. థ్యాంక్ యూ.

మేరా నామ్ అక్షరా, మే దూసరీ కక్షా మే పరా హూ.

0: మంజాయితలక్ చెల్నేరాము సడపట్నావు. థ్యాంక్ యూ ఆల్.
1: విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని శ్రీ వెలగపూడి విమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు మనకు వినిపించిన చక్కని కదంబ కార్యక్రమం. మరి వీరందరికీ ఒకసారి అభినందనలు జేజేలు చెప్పేసి ఈరోజుకి ఇక సెలవు తీసుకుందాం. తిరిగి వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.

0: ఇంతవరకు బాలానందం చిన్నారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి

0: విద్యార్థులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజకుమారుడు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే మన దేశ ప్రయాణానికి వారు అవసరం ఎంతో ఉందని చెప్పారు. అయితే ఏ తరం వారైనా దేశ బాధ్యతను విస్మరించొద్దని సూచించారు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలకు శాసనసభల్లో రిజర్వేషన్లు కల్పించే 2023 నాటి చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఎక్కువ మంది రైతులు ఆరు తడి పంటలు వేసేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. వరి స్థానంలో ఆరు తడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. నల్గొండ జిల్లా నీటిపారుదల సలహా మండలి భేటీలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో వరికి అనుకూల పరిస్థితులు లేవని చెప్పారు. రాష్ట్రంలో చేయూత పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు తేదీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఇందులో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్లో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 10వ తేదీతో గడువు ముగిన నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగవంతం చేయాలని సూచించారు. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 32 నెలలు గడిచినా 2 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయలేదని విమర్శించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డీప్ ఫేక్ వీడియోలు, బాలులపై లైంగిక వేధింపుల మెటీరియల్పై మెటా ప్రతినిధుల బృందంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీప్ ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉండే కంటెంట్కు ఆయా సంస్థలు బాధ్యత వహించాలని పేర్కొంది. రాష్ట్రంలో ఈరోజు రేపు ఆకాశం మేఘావృతమై పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:03. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎఫ్ రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:02. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు 5,000 కోట్లు ప్రాధాన్యతగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావాయ్ దిలీప్ కుమార్

కన్వీనర్గా వ్యవహరించారు. దేశ యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారతదేశంగా సాగే మన దేశ ప్రయాణానికి వారి అవసరం ఎంతో ఉందని తెలిపారు. అయితే ఏ తరం వారైనా దేశ బాధ్యతను విస్మరించొద్దని సూచించారు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఎక్కువ మంది రైతులు ఆరుతడి పంటలు వేసేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. వరి స్థానంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. నల్గొండ జిల్లా నీటిపారుదల సలహా మండలి భేటీలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో వరికి అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో చేయూత పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు తేదీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్లో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 10వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శశిరేఖ పరిణయం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం కనకయ్య బృందం వారు.

0: బరుల మత మలగించ ఇలా ఎందుకు జన్మించినటువంటి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయించున్నటువంటి ఒక గొప్ప మహానీయుడు అన్నయ్యా, నీ తోడబుట్టుదాన్ని నేను
1: అర్ధరాజ్యం ఉన్నదా? లేదంటే సింహాసనం ఉన్నదా? కూర్చుందన్నా, నీకు సింహాసనం ఉన్నదా? తిందమన్న అన్నము లేక వస్త్రము లేక కడుపు బీదలే గోడగోడ తిరిగిన వారికి నా బిడ్డలిచ్చి ఉసురు పుచ్చుకున్నాడు ఎలాగా?

0: వెళ్ళిపోండి, నీ వచ్చిన మార్గం పట్టుకోండి. నా కుమార్తెని ఇచ్చిన మహా గొప్ప తప్పు నీకు.
1: అయ్యో అన్నయ్యా, నేను నీ తోడ పుట్టిన పుట్టినన్నయ్య, నా తప్పిదార్థము మన్నించి నీ కుమార్తెను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయవన్నయ్యా.
0: అయ్యా
1: ఈ మాట మిగిలి

అలా సుయోధనుడైన దుర్యోధన చక్రవర్తి కుమారుడికైనా లక్షణ బాలుడికి ఇచ్చి గొప్పగా బహుగా పెళ్లి చేస్తున్నాను.

0: ఉండగా నాకు ఇస్తూ ఇచ్చదు నన్నయ్య పరిటిలో వేసినది మర్చిపోతువా అన్నయ్య నీవు.
1: నవ్వుల మాటలకి వచ్చాము, నిజమైన మాట కాదు. శీల

నీవు గొప్పవాడివి, మీరు ఈ విధముకు మాట్లాడితే నాకు దిక్కు ఎవరు అన్నయ్యా? నా భర్త మా మామ పాండురాజు, మా అత్త కుంతిదేవి, మరి వారి గర్భ సంభూతులు ధర్మరాజు, భీముడు, నా భర్త అర్జునుడు, నా మరదులు నకుల సహదేవులు ద్వైతావనము చేరి అక్కడే ఉన్నారు. వారు తినడానికి అన్నము లేక కట్టవస్త్రము లేక వారు జూదములో ఓడిపోయి వెళ్ళినప్పుడు నీ కుమారుడు చిన్నవాడు కదా చెల్లెలా, సుభద్రాదేవి నా ఇంటిలో ఉండమని పలికినావే, అట్టి మాట నేను మర్చిపోతివా అన్నయ్యా?

0: ఇంటి చెల్లెలు కనుకనే నీవెన్ని మాట్లాడినా నేను ఓర్చుకుని ఉంటున్నాను, కానీ ఇట్టి మాట నా భర్త మా పాండవులు వింటే మాత్రం నీవు కంటైతావు తంటైతావు, నీకు ఇక శిక్ష తప్పదన్నయ్యా.
1: నీ పాండవులు వింటే కంటే తంట వస్తున్నావా?
0: అవును.
1: పాండవులు

నీవెంత? కడదామన్న వస్త్రము లేక, ఏదమన్న రాజ్యము లేక, కూర్చుందమ సింహాసనము లేక, తిందమన్న అన్నము లేక, గోడు గోడున ద్వైతావలం చరించే వారికి నా బిడ్డలిచ్చి ఉసురుపుచ్చుకోనా? వెళ్ళిపోండి.

యుగంలో నీవు ఎంత వేడినా, నీవెంత ఖేదించినా, నీ శ్రమ తీసుకువచ్చి నా పాదంపై పగిలించినా, నా బిడ్డలు ఇవ్వను, వెళ్ళిపోండి, నీ ఆశ వృధా చేసుకొని పోండి.

0: అన్నయ్యా. నా యొక్క దిక్కు నీవే కదా అన్నయ్యా. తల్లివైనా తండ్రివైనా, నాకు హితులవైనా, నాకు తోబుట్టువైనా, సకలంబులోన నీవు సౌభాగ్యములు నొసగినటువంటి ఆ దేవుడవు నీవే కదా అన్నయ్యా. తోడబుట్టినటువంటి చెల్లి పైన ఈ యొక్క పంతంబులు వలదు అన్నయ్యా. నీ కుమార్తె బాల శిశువేకును నా కొడుకు అభిమానునికిచ్చి అంగరంగ వైభవంబుగా వివాహంబు చేయమన్నయ్యా.
1: వెళ్ళిపోండి, ఇక్కడ నీ కుమారుడు మమ్మారుడేనా, ఇవాళ వెళ్ళిపో.
0: దైవమా దైవమా.

0: కృష్ణ అమత్కాల బాంధవ అపర్ణ రక్షక గోకుల తిలక గోకుల ధారణ, నీవు కంటికి రెప్ప ఏ ప్రకారముకు కాచును, మమ్ములు కూడా మా పాండవులను కూడా కాచినటువంటి మహానీయుడు అన్నయ్యా, నాకు దిక్కు ఎవరు?
1: ఏమి మా చెల్లెలు ఇంతవరకు ఎప్పుడైనా గాని నన్ను వేడుకుంటూ ఉన్నటువంటిది, కానీ ఆ కారణం ఎటువంటిదో మా చెల్లెల్ని తెలుసుకోవాల్సి ఉన్నాం.

0: అనేకంగా ఖేదించుకుంటూ నా వతికి వచ్చినావు, ఏమి కష్టము నీకు ఎదురైందమ్మా చెప్పండి.
1: అన్నయ్యా ఏమని చెప్పుదు అన్నయ్యా.

0: చెప్పండి.
1: అన్నయ్యా, మీ యొక్క అన్నగారు మన పెద్దన్నయ్య బలరాముడు నన్ను ఎన్నో మాటలన్నీ కొట్టి నెట్టి నా శిరోచకులు పట్టి లాగి గడప నుండి బయటికి వెళ్ళగొట్టాడన్నయ్యా. నేను ఏమని చెప్పుదును
0: సోదరి?

0: మీ అన్న వేరు నీవు వేరు కాదు అన్నయ్య. ద్వారకాపురంలో ఉన్నటువంటి వారు మీరు మువ్వురు. బలరాముడు, తర్వాత శ్రీకృష్ణ పరంధాముడు, తర్వాత మీ సోదరుడు సాత్యకి, మీ మువ్వురు తోడబుట్టినటువంటి దానను, ఈ నిర్భాగ్యురాలను, ఈ సుభద్రాదేవిని, నన్ను ఈ విధముగా మీరు ఒకరు కాకపోతే మరి ఒకరు అని ఈ విధముగా చేయటం మీకు ఇది కర్తవ్యం కాదు అన్నయ్య. నా కోసము మీరు కూడా ఇలా కయ్యము పెట్టుకుంటా మంచిది కాదు అన్నయ్య. నీవు నీ అన్నగారు మంచిగా ఉండండి, నేనే వెళ్ళిపోతున్నా.
1: సోదరి ఆగుము, ఎవరికి ఇస్తారన్నాడు?
0: అదిగో లక్షణ కుమారుడు. ఎవరంటే మా పాలివారు దుర్ధరాష్ట్రుని గాంధారి సూర్యుడు దుర్యోధనుడు, దుర్యోధను కుమారుడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నది పలికి ఉన్నాడు అన్నయ్య.
1: బాలశేషరి కన్నా?
0: అవును,
1: ఇప్పుడే బాలశేషరి కన్నా తీసుకొచ్చి తప్పక నీ కుమారుడికి చేస్తున్నాను. ఈ విమానమైన కూర్చొని వెళ్ళిపోండి.

0: కృష్ణ, ఇంటి రథం ఇస్తున్నాను. ఈ రథంలో కూర్చొని సరియోతుని వరం నుండి నీ కుమారున్న చోటుకి వెళ్ళి, భర్త ఉన్న చోటుకి వెళ్ళి.
1: సరే అన్నయ్య, ఈ పుష్పకాల విమానం ఎక్కి ఇప్పుడే నేను బయలుదేరి వెళ్తున్నాను. కానీ ఇక మీరు ఇక్కడే ఉండండి అన్నయ్య, కారున్న కార్యక్రమాలు మీరే చూసుకుంటారు కదా అన్నయ్య. సరే, నా కుమారుడు నేను ఇప్పుడే ఈ రథం ఎక్కిపోతున్నాను.
2: కుమారుడా, ఆహా, ఆ వరం రథము సప్పుడు.

0: ఏమి? నా కుమారుడు ఇంకా రాకపోయాను. అడవిలోని ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో నా కుమారుడు, ఎలా చేయదు నేను ఇప్పుడు?
1: అమ్మా, ఏమో చిన్న పోయిన కారణం ఏమి? ఎందుకు
0: ఏమని చెప్పుదు కుమార, నీకు మీ యొక్క పెద్దమామ బలరాముడు నీకు ఇచ్చదనని పలికినటువంటి మీ మరదలు బాలాశిష్యులకు ఇవ్వనని పలికినాడు. ఎన్నెన్నో మాట్లాడినాడు. కులము లేని వారమట, మనము గోత్రము లేని వారమట, నీచులమట, కడు దరిద్రమై కష్టముగా అడవిలోన మృగముల వత్తుగా చరిపుచున్నామట నాయన. మనకు కులము లేదట కుమారా, మా అన్నగారు అన్నారు.
1: మనకు కులము లేదన్నారా? వారిది ఆపాటి కులము తల్లి. ఆ యాదవుడు ఏమి ఇంత మాట పలికినదా? ఆ బాలశిశిరేఖనివ్వనని కాదు బొమ్మని కాలదన్నాడా? ఇప్పుడే ఆ చిన్నమామయ్య ఇచ్చినటువంటి రథము నేసుకొని ఆ సారీ వస్త్రుని వనమునకు వెలుదంపదండమ్మా.
0: అమ్మా, కులము లేనిది మనం కాదమ్మా, ఆ గొల్లవాడికే లేదు కులము. ఎట్లు ఎనక ఆనాడు చల్లోయమ్మ, పెరుగోయమ్మ, వెన్నోయమ్మ, జున్నోయమ్మ అంటూ తిరిగినది మీ అమ్మ దేవకి. తర్వాత మీ తండ్రి గొర్రెల కాపరిగా ఉన్నాడు. మరి మీ అన్న, మీ పెద్దన్న యుద్ధమునకు వెళ్తే ముత్గరమో ఖడ్గమో లేక బాణమో సానమో తీసుకుని వెళ్ళాలి, కానీ పెద్ద కాపు రీతిగా హలము భుజము పైన పెట్టుకొని వెళ్తాడు. మరి మీ చిన్నన్నగారు చూస్తే శ్రీకృష్ణుడు అన్ని సన్యాసి గురములే, కానీ ఒక్కటి మంచి గురము కాదమ్మా. మంచి వస్త్రమనక చెడు వస్త్రమనక పొట్టల పైన మహిళ కోకలు పెట్టుకొని చేసినటువంటి వాడు మీ చిన్నన్న కృష్ణుడు. అయినా వారికి కాదమ్మా, మేము అఖిల వేదములకు ఆఖ్యాన మరణించినటువంటి వాడు వేదవ్యాసుడు మా తాత తండ్రి. వేదవ్యాసుడు, వేదవ్యాసుడు కుమారుడు మా తండ్రి పాండురాజు. వారి కుమారుడు పాండురాజు మా తాతగారు ఎన్నో భక్తి చేత ముక్కోటి దేవతలను మొక్కి వరమును గైకున్నటువంటి వాడు. మరి ఎల్లప్పుడైనా సత్యం మాత పితజ్ఞాని అని ధర్మము తప్పకుండా ప్రళయ నిర్ఘాతగా వహింపినటువంటి వాడు మా పెద్ద తండ్రి ధర్మరాజు. మరి వృకోదరంబుగా ఉన్నటువంటి వాడు మా చిన్న మా పెద్ద తండ్రి నడిపి తండ్రి భీముడు. మరి నన్ను గన్న తండ్రి 10 పనులు చేసి ఊలూచుని చిత్రంగదను నాగకన్యను సుభద్రను అల్లిదానిని 10 మందిని వివాహమైనటువంటి మహానీయుడమ్మ. అర్జున, పాల్గొన, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్సు, కృష్ణ, సవ్య, అపసవ్యచాచి అనే దశనామములు పరుగుచున్నటువంటి వాడు మా తండ్రి. అయినా మీ చిన్నన్న కృష్ణుడు ఏమన్నాడు చెప్పు. హా కుమార, ఇదిగో ఈ విమానము, పుష్పక విమానం ఇస్తున్నాను, ఇది ఎక్కి ద్వైతావనంలోని భర్త ఉన్నాడు పాండవులు అక్కడికి వెళ్ళమని చెప్పిడు ఆయన.
1: అది ఎలా? ఆ దిశగా వెళ్ళడం పదండి.
0: నేను రథము నడిపిస్తున్నాను, ఈ గాడిమముతో ఆ మృగములను ముందు ఉన్నటువంటి వృక్షంలో పడగొట్టుకుమారా.
1: అదియా, ఎవడురో ఆ దిశకు వస్తున్నటువంటి వాడు?

0: బాల కాదమ్మా, రథంపు నువ్వు నెక్కినదే కాకుండా వృక్ష శాఖలన్నీ దునుమాడుతూ వస్తున్నటువంటి వాణివి. ఏమంటవురా నీవు?
1: ఎవండవురా నీవు?
0: నీవేమంటవురా?
1: మా యొక్క బాల

0: నీ ఒక బలవంతుడు వారి మురియుతున్నావేమో, కానీ నా గద దండపు చేత నీ మస్తకము పగిలించి కొంచెం భూతం మరగ బలపెడుతున్నాను. ఇదిగో కాదు,
1: ఏమిరా రమ్ము చూద్దాం ఇప్పుడే. ఇదిగో నీ పైకి ఇప్పుడు నా యొక్క భారము సత్తి ఇస్తున్నాను చూడండి. మంగళమూలు

0: మీరింతవరకు శ్రీ గడ్డం కనకయ్య బృందం వారిచే శశిరేఖా పరిణయం చింత యక్షగానం చివరి భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ భయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0855.
3: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.

0: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసినారా?
0: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: ఆకాశవాణి చిత్రసీమ స్నేహితులు వింటారు. ముందుగా వినండి 7 బైజీ బృందావన కళని సినిమా నుండి కేకే గానం చేసిన ఏఎం రత్నం శివగణేశన్ గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా,

ఇప్పుడు వినండి, ఒకటో నంబర్ కుర్రాడు సినిమా నుండి ఎస్పి చరణ్ చిత్రగానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి

0: చిత్రసీమ సినీగీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వానాకాలంలో మేలైన పూల సాగు గురించి, సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దే జ్యోతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బొక్య. 7:45 చిత్రసీమ. 8:15 ఈ వారం పార్లమెంట్ కార్యకలాపాల సమీక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపటి ప్రసారంలో బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ జాషువా గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు. 6:30 పొలం పనులు కార్యక్రమంలో పంటలలో మిశ్రమ కలుపు మందుల ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి పద్మజ గారి వివరాలు ప్రసారమవుతాయి.

7 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి రమేష్. 7 గంటల 15 నిమిషాలకు ఈ మాసపు పాట రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7 గంటల 30 నిమిషాలకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం. 8 గంటల 30 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత అనుసంధాన కచేరి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 12 గంటల 10 నిమిషాలకు యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12 గంటల 30 నిమిషాలకు హిందీ కార్యక్రమంలో ప్రకాష్ కిరణ్ సన్యం గురించి శక్తి ద్వివేది గారి ప్రసంగం. 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2 గంటల 30 నిమిషాలకు బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3 గంటలకు రేపు మధ్యాహ్నం సమన్వయ నాటక కార్యక్రమం. జరుగుతున్న కథ రచన శ్రీ ఆకెళ్ళ, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 5 గంటల 3 నిమిషాలకు రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం రమేష్ బృందం వారిచే బొన్నాల పాటలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రయోజిత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ అశ్రామగోపాల్. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 9 గంటల 30 నిమిషాలకు జాతీయ సంచిక కార్యక్రమం. 10 గంటలకు రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5 గంటల 50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఇలాకాయ ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోలీసు సెమినార్లో మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై చర్చించారు. ఇక వార్తలు వివరంగా. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ఎన్ఆర్ పనులకు 5,000 కోట్లు ప్రాధాన్యతగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు విడుదల కాగా మరో 3,000 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయి.

అని తెలియజేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ అటవీ అనుమతులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. 4.5 ఏళ్లుగా నిలిచిన మద్య మానేరు ఏడుమ కాల్వ పనులను వెంటనే పునఃప్రారంభించాలని, పెద్దపల్లి జిల్లా పాతిపాక శ్రీ లక్ష్మీనరసింహస్వామి రిజర్వాయర్ డిపిఆర్ను ఆగస్టు చివరి నాటికి సిద్దం చేయాలని, రాళ్లవాగు ప్రాజెక్టులకు అటవీ అనుమతులు త్వరగా పొందాలని ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ డ్రైవ్లో భాగంగా మంత్రుల నివాసంలో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తూ ఇళ్లల్లో, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ చేపడుతున్నట్లు తెలియజేశారు. డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ దోమల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజాం సాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, కౌలాస్ నాలా, పోచారం జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి విడుదల, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. వర్షపాత పరిస్థితులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొని జిల్లాలో నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, అశ్వారావుపల్లి, గండిరామారం, నవాబ్పేట రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 రోజుల పాటు దేవాదుల నీటిని విడుదల చేస్తామని, అనంతరం మరో 15 రోజులు రిజర్వాయర్లను నింపుతామని చెప్పారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వరి సాగును తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి అవసరాలు, చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షాపాతం, పంటల సాగు పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరం అంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా రేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో రానున్న 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్రుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొననుంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో సిద్దమవుతున్నారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 రాష్టస్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరితో ఫామ్ 6 ద్వారా ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై సెప్టెంబర్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు. ఈ పాలసీ ద్వారా 10,000 ఎకరాల భూములకును కొందరికి దారదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామిక సంఘాలకు లేఖలు రాస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ధర్మన నగర్లో ఏర్పాటు చేసిన కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ గ్రామంలో పక్కా భవనాలు నిర్మించేందుకు నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో

0: ప్రత్యామ్నాయంగా కంటైనర్ అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
1: అండి, నేను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నుంచి. నా పేరు వందనా గౌడ్, నేను కమిషన్ మెంబర్. కంటైనర్ హోమ్ గురించి మేము వీళ్ళకి డిసిపియుకి సజెస్ట్ చేశామన్నమాట, కంటైనర్ హోమ్ గురించి. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఐడియా కూడా మా కమిషన్ నుంచే వచ్చింది, కంటైనర్ హోమ్ ఉంది అని. సో ఐడియాతో ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది. సో భద్రాద్రి కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ కంటైనర్ హోమ్.
0: హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసినట్లు తెలిపింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 232,308 క్యూసెక్ల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. సంగారెడ్డి శివారులోని ముత్తంగి మహాత్మా బీసీ గురుకుల ఎస్ఓఈ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు హైదరాబాద్ గీతం అధ్యాపకులు గణితం, విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఎప్సెట్ పరీక్షలకు సమర్థవంతంగా సిద్దమయ్యే వ్యూహాలను విద్యార్థులకు వివరించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఒలింపియా స్కూల్లో సీబీఎస్ఈ ఖోఖో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు, ఏటీసీల్లో 2వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ ఎస్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కథితం యత్ సెమీకండక్టర్స్, అంతరిక్ష, డ్రోన్స్ ఇత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు స్వావలంబనం వికసిత భారతస్య సుదృఢాధారస్య రూపేణ కార్యం కరిష్యతి. ప్రధానమంత్రిణా ఐఐటి ఛాత్రాః స్వనిర్ణయస్య కేంద్రస్థానే రాష్ట్రియహితం స్థాపయితుం ప్రార్థితః. झारखंड सर्वकार जेपीएससी तथा जेएसएससी परीक्षासु अभिकथितानां अनियमिततानां विषये छात्रैः सह द्वितीय चरणस्य वार्तालापम् अकरोत्. हिमाचल प्रदेशस्य चंबा मंडले अद्य प्रातः बस दुर्घटनायां 7 जनाः मृताः, 11 जनाः व्रणिताः च अभवन्. आईएमडी इत्यनेन अद्य राजस्थानस्य, ओडिशा राज्यस्य च उपरि अत्यधिक वृष्टेः नारंगवर्णीया संचेतना प्रदत्ता अस्ति. ప్రతికూల రితోః కారణాత్ జమ్మూతః బాల్టాల్ నగరం ప్రతి అమర్నాథ్ యాత్రా అపి స్థగితా. అపి చ పురుషాణాం జావెలిన్ థ్రో క్రీడాయాం ఆశీష యాదవః సంయుక్త రాజ్య అమెరికా దేశే విశ్వ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్షిప్ క్రీడాయాం రజత పదకం ప్రాప్తవాన్. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య ఐఐటి దిల్లీ ఇతి భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య విద్యార్థినః సమాకారితాః. యత్తే స్వనిర్ణయేషు రాష్ట్రహితం సర్వోపరి స్థాపయంతు. ఐఐటి ఢిల్లీ ఇత్యస్య 57వ దీక్షా

0: దీక్షాంత సమారోహం సంబోధయన్ శ్రీమోదీ అవదత్ యత్ ప్రత్యేకం సంతతిః తాత్కాలికం విశిష్టం సమాహ్వానం సమ్ముఖీకరోతి, స్వస్య రాష్ట్రీయదాయిత్వం చ నిర్వహతి. శ్రీమోదీ అవోచత్ యత్ మిత్రాణి అద్యతనకాలే అస్మాకం ఆహ్వానాని భిన్నాని సంతి, అతః అస్మాకం దాయిత్వమపి భిన్నమస్తి. జీవనస్య ఆగామిషు త్రింశత్ పంచత్రింశత్ వా వర్షేషు భవంతః యత్కిమపి కరిష్యంతి తత్సర్వం అస్మాకం వికసిత భారతస్య యాత్రాయాం ప్రభావం జనయిష్యతి. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ దేశ నూతనానాం క్షేత్రాణాం వికాసేన యువభ్యః నూతనాః అవసరాః సృజ్యంతే. సెమీకండక్టర్, అంతరిక్ష, డ్రోన్ ఇత్యాదీనాం క్షేత్రాణాం ఉదాహరణాన్ని ఉద్ధృత్య సహ అవదత్ యత్ భారతం సర్వేషు క్షేత్రేషు ఆత్మనిర్భరతా ప్రాప్తయే కార్యం కుర్వనస్తి. శ్రీమోదీ అవదత్ యత్ ఆత్మనిర్భరతాయాః అయముపక్రమః వికసిత భారతస్య నిర్మాణార్థం దృఢాధారస్య కారణం కార్యం కరిష్యతి.
1: ఆజ్ భారత్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్, టెక్నోలాజికల్ సెల్ఫ్ రిలయన్స్, ఇండస్ట్రియల్ సెల్ఫ్ రిలయన్స్, ఐసే హర్ సెక్టర్ మే ఆత్మనిర్భర్ బన్నే కే లియే కామ్ కర్ రహా హై. యహీ వికసిత్ భారత్ కీ మజబూత్ నీవ్ కా సబూత్ హై. ఇస్ మజబూత్ నీవ్ పర్ ఆప్కో ఏక్ భవ్య సుందర్ వికసిత్ భారత్ కా నిర్మాణ కర్నా హై.
0: అర్ధచాలక క్షేత్రం అపి ఉదాహరణం అస్తి. యదా వయం అస్మిన్ దిశి పదాని స్వీకృతం తదా కేచన జనాః తస్మిన్ విషయే ప్రశ్నం కృతవంతః యద్ భారతం తత్కర్తుం న శక్నుయాదితి. పరంతు అద్య ప్రథమే అర్ధచాలక ఏకకేషు ఉత్పాదనం ఆరబ్ధమస్తి. అహం చ దృఢతయా విశ్వసిమి యత్ చిప్సతః జహాజ పర్యంతం సర్వమపి అత్రైవ వినిర్మితం భవిష్యతి.
1: సెమీ కండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై. జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా తో కుచ్ లోగో నే సవాల్ ఉఠాయే. కహా గయా భారత్ యే నహీ కర్ పాయేగా. లేకిన్ ఆజ్ పెహ్లీ సెమీ కండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ శురూ హో చుకా హై. ఔర్ మే సాఫ్ మాన్తా హూ, చీప్ సే లేకర్ కే షిప్ తక్ సబ్ కుచ్ యహీ పర్ ఆప్ హీ కే హాథో సే బనేగా. ఔర్ కహీ కోయి యువా పూరే ఆత్మవిశ్వాస్ సే కహ రహా హై, ఫస్ట్ ఇన్ మై బ్లడ్ లైన్ టు మేక్ అ చీప్ ఇన్ ఇండియా.
0: శ్రీమోదిన సామాజిక సంచార మాధ్యమ యుగే యే విక్షేపాః ఉత్పద్యంతే తేషాం విషయే అపి ప్రోక్తం. సహ అవదత్ యత్ ఛాత్రాః వేతనస్య కార్యస్య కార్యక్షేత్రస్య వా ఆధారేణ అన్యైః సహ స్వస్య తులనాం పరిహరంతు. యదా వయం మహత్ లక్ష్యం ప్రాప్తుం ప్రస్థాస్యామః తదా ఏకః ప్రముఖః విక్షేపః ఉత్పద్యతే. అస్మినవసరే శిక్షామంత్రి ప్రహ్లాద్ జోషీ ఉక్తవాన్ యత్ ప్రధానమంత్రిణః దృష్టికోణేన భారతస్య శిక్షావ్యవస్థా శిక్షార్థీకేంద్రిత అనుసంధాన ఆధారిత భవిష్యోన్ముఖా చ అభవత్. తేనోక్తం యత్ ప్రధానమంత్రిణా దేశస్య సంస్థానేషు నూతనః ఆత్మవిశ్వాసః జాగరితః. అత్రావసరే ప్రధానమంత్రిణా IIT ఢిల్లీ ఇత్యత్ర పరమ ప్రజ్ఞా ఇతి ఉచ్చ దక్షతాయుక్తస్య సంగణక సౌవిధ్యస్య ఉద్ఘాటనమపి కృతం. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.giv.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. झारखंडे JPSC JSSC इति परीक्षासु कथितासु अनियमिततासु प्रवर्तितः गतिरोधः सम्प्रति समाधानं प्रतिगच्छति. अद्य राज्य प्रशासनस्य विरोधं कुर्वतां छात्राणां विविध समूहानां च मध्ये उच्चस्तरीय वार्तायां द्वितीय चक्रं सम्पन्नम्. अद्य रांचीनगरस्य राज्यातिथिगृहे प्रशासनस्य मन्त्रिविशेष समित्याः छात्रसङ्घटनानां च मध्ये द्वितीय चक्रस्य वार्ता सकारात्मक वातावरणे समाप्ता. సర్వకారపక్షతః మంత్రిణః వ్యాపక పరీక్షా పరిష్కారాయ స్వప్రతిబద్ధతాం స్పష్టీకృతవంతః. పారదర్శిత సునిశ్చేతుం సర్వకారేణ ఆధికారిక ప్రతిక్రియా ఇమెయిల్ ఐడి అపి ప్రకాశిత, యత్ర ఛాత్రాః సర్వే హితధారకాః చ స్వప్రతివేదనం దాతుం శక్నువంతి. ఏతేషాం పరామర్శాణాం ఆధారేణ సర్వకారః అంతిమ నిర్ణయం కరిష్యతి, యస్య అధ్యక్షత ముఖ్యమంత్రి హేమంత సోరేనః కరిష్యతి. छात्र प्रतिनिधिभिः वार्तायां संतुष्टि प्रकटिता, परं तेषाम् अभियाचना विषये लिखितः आदेशः यावत् न प्राप्यते तावत् तेषाम् शान्तिपूर्णः विरोधः निरन्तरम्.

0: సంభవిష్యతి ఇతి తేషాం కథనం ఆసీత్. గృహసహకారితా మంత్రి అమితశాహ విశ్వాసం ప్రకటితవాన్ యత్ అంబ్రేలా ఆర్గనైజేషన్ ఇతి ఛత్ర సంఘటనాని ఆధునిక పారదర్శక విశ్వసనీయ సేవా ప్రదాతుం నాగర్ బ్యాంక్ క్షేత్రం క్రాంతిం కరిష్యంతి. అంబ్రేలా ఆర్గనైజేషన్ ఇది సంఘటనం అనేకైః స్వతంత్రైః సహకారీ సంస్థాభిః నిర్మితం కేంద్రీయ శాసకీయ సమర్థక సంస్థానం వా భవతి. ముంబైనగరస్య దుర్గక్షేత్రే రాష్ట్రీయ నగర సహకారీ విత్త వికాస నిగమస్య నూతన కార్యాలయ సంకులస్య ఉద్ఘాటనం కురవన్ గృహమంత్రి అమితశాహ సహకారీ క్షేత్రస్య శక్తిం ప్రకాశయన్ అవదత్ యత్ లఘు నివేశకానాం సంగ్రహేణ బృహద్ వ్యాపారాణాం కృతే బృహద్ధనం సంగ్రహీతుం శక్యతే. హిమాచలప్రదేశస్య చంబా జనపదె అద్య ప్రాతః బస దుర్ఘటనాయాం సప్త జనాః మృతాః ఏకాదశ జనాః చ వ్రణితాః. ఇయం దుర్ఘటన ప్రాతః సపాదసప్తవాదనే అభవత్. ప్రారంభిక సూచనానుసారం బసయానం బైరాగఢతః చంబానగరం ప్రతి గచ్చతి స్మ. చాలువాంజ్ సమీపే బసయానం అనియంత్రితం జాతం. తతః యానం మార్గాద్ అధః అన్యస్మిన్ మార్గే గతం. దుర్ఘటనాయాః కారణానాం అన్వేషణం క్రియతే. మృతానాం అభిజ్ఞానం ఇదానీమపి న జ్ఞాతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముః ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ అస్యాం దుర్ఘటనాయాం గహనం దుఃఖం ప్రకటితవంతౌ. భారత ఋతు విభాగేన అద్య రాజస్థాన్ ఒడిషా ప్రదేశయోః అతి ప్రచండ వృష్టేః నారంగ వర్ణీయా పూర్వసంచేతన ప్రదత్తా. ఋతు విభాగస్యానుసారం అద్య లక్షద్వీపే ఉత్తరాంతరీయే కర్ణాటకే తమిళనాడు ప్రదేశే పుదుచ్చేరి ప్రదేశే కరైక్కలే చ విద్యుద్యోతనేన సహ వృష్టిః భవితుమర్హతి. ఆగామి ద్వి-త్రి దినేషు దేశస్య విభిన్నేషు భాగేషు మేఘగర్జనేన విద్యుత్పతనేన చ సహ ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. జమ్మూ శ్రీనగర్ రాష్ట్రీయ రాజమార్గస్య అనేక స్థానేషు ప్రతికూల ఋతోః కారణాత్ మార్గావరోధేన అద్య జమ్మూతః బాల్టాల పర్యంతం అమర్నాథ్ యాత్ర స్థగితా. పరం బాల్టాలతః పవిత్ర గుహాతీర్థ పర్యంతం యాత్ర యథావత్ ప్రవర్తతే. అద్య ప్రాతః ఆరభ్య సార్ధద్విసహస్రాధికాః తీర్థయాత్రిణః ప్రార్థనాం కృతవంతః. పూర్వమేవ తీర్థం గతానాం తీర్థయాత్రిభ్యః బాల్టాలతః జమ్మూనగరం ప్రతి ఆగంతుం అనుమతిః వర్తతే. అమెరికాదేశస్య యూజీన్ నగరే ప్రచలితాయాం విశ్వ అథ్లెటిక్స్ అండర్ 20 చాంపియన్షిప్ క్రీడాయాం తృతీయే దినే భారతేన స్వస్య పదకాభియానం సమారబ్ధం. పురుషాణం జావెలిన్ థ్రో ఇతి స్పర్ధాయాం ఆశీష యాదవ రజత పదకం ప్రాప్తవాన్. 19 వర్షీయ ఆశీష తృతీయ ప్రయాసే 74.09 మీటరమితం వ్యక్తిగతం సర్వోత్తమ క్షేపం ప్రాప్య ద్వితీయ స్థానం సంప్రాప్తవాన్. ఆశీష అస్మిన్ స్పర్ధాయాం రజత పదకం ప్రాప్తవాన్. సహ నీరజ చోపడా ఇత్యస్య పశ్చాత్ ద్వితీయ భారతీయ అభవత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Business, we now bring you a lesson from MBA for third year students. The title is Computer Viruses, script by Dr. G. Surindra. Dr. V. Chakravarti will present the lesson.
4: Hello dear learners, human beings are affected by different ailments at different stages of life. When a man is unwell, he cannot undertake his daily activities efficiently. A computer is not an exception in this direction. A computer has become very much essential in our day-to-day life as it plays a vital role in communication, data sharing and processing, etc. When a virus enters a computer system, it first resides in the memory and infects other files as and when they are used or opened. Or it could start to reproduce immediately and also infect other files on the system. A virus code could also trigger a series of on-screen messages or images or cause sounds to be emitted to catch the user's attention by a certain event. For example, whenever the computer system's clock reaches a certain date of time, in this case,

వెను, వెబ్ స్క్రిప్టింగ్ వైరస్. దీస్ వైరసెస్ కమ్ ఫ్రమ్ ది ప్రోగ్రామింగ్ యూస్డ్ ఫర్ ఎ సైట్స్ డిస్ప్లే. ది ఇమేజ్ ప్లేస్మెంట్, వీడియోస్, లింక్స్ అండ్ లేఅవుట్ ఆఫ్ ఎ సైట్ ఆర్ ఆల్ కన్స్ట్రక్టెడ్ విత్ కోడింగ్. దిస్ క్యాన్ బి ఆల్టర్డ్ విత్ ది ఇంటెంట్ ఆఫ్ ఇన్ఫెక్టింగ్ అవర్ కంప్యూటర్ వెన్ వి క్లిక్ ఆర్ వాచ్ వీడియోస్ ఆన్ ఎ మెలాషియస్ సైట్. ఎ సైట్ మే అన్నోయింగ్లీ హోస్ట్ మెలాషియస్ కోడ్స్ యాడెడ్ బై ఎ థర్డ్ పార్టీ, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ విజిటింగ్ ఎనీ సైట్స్ ఆఫ్ సచ్ టైప్. గుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ హ్యావ్ ఫీచర్స్ దట్ డిటెక్ట్ మెలాషియస్ సైట్స్ వైల్ వీ బ్రౌజ్ ది ఇంటర్నెట్. మెమరీ రిసైడింగ్ వైరస్. దిస్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ వైరస్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్. ఇట్ ఎంబెడ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద కంప్యూటర్స్ మెమరీ టు క్యారీ అవుట్ ఆపరేషన్స్. దిస్ మీన్స్ వెన్ ఎవర్ వీ రన్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ ద వైరస్ ఈజ్ వర్కింగ్. ఇట్ హ్యాస్ వ్యారింగ్ ఎఫెక్ట్స్, బట్ ఇట్ విల్ క్లియర్ అప్ స్పేస్ ఇన్ అవర్ కంప్యూటర్ ఫర్ ఇట్స్ ఓన్ యూజ్ బై కరప్టింగ్ అండ్ డిలీటింగ్ అవర్ ఫైల్స్. ఫ్యాట్ వైరస్. ఫ్యాట్ వైరసెస్ రూయిన్ అవర్ ఫైల్ అలొకేషన్ సిస్టమ్, విచ్ ఈస్ వేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్ ఎగ్జిస్ట్. ఇట్ ఈవన్ డిస్ట్రాయ్స్ ఫైల్స్ అండ్ దేర్ ఎంటైర్ డైరెక్టరీస్. మోస్ట్ కంపెనీస్ హ్యావ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్లేస్డ్ ఆన్లైన్, నేమ్లీ ట్రేడ్ సీక్రెట్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎక్సెట్రా. డిస్క్లోజర్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎ కంప్యూటర్ కుడ్ హ్యావ్ డైర్ కాన్సిక్వెన్సెస్. ఇన్ అడిషన్ టు ద డేంజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీకింగ్ అవుట్, దెర్ ఈస్ ఆల్సో ఎ డేంజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీకింగ్ ఇన్. ఇన్ పర్టికులర్ వైరసెస్, వార్మ్స్ అండ్ అదర్ డిజిటల్ పెట్స్ నాట్ ఓన్లీ బ్రీచ్ సెక్యూరిటీ అండ్ డిస్ట్రాయ్ వాల్యుబుల్ డాటా, బట్ ఆల్సో వేస్ట్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ టైమ్ ట్రయింగ్ టు క్లీన్ అప్ ద మెస్ దే లీవ్. Often, they are imported by careless employees who play some ingenious games online. Most security problems are intentionally caused by malicious people trying to gain some benefit, get attention, or to harm someone to avoid these destructive viruses. One must always have a good security program for optimal computer protection. Computer virus watchers have been seeing an increase of home computer attacks from a program that flips through email address book and sends out a computer's file at random. A report from one of the California-based software companies has pointed out that home machines are at greater risk of infection as the viruses spread through computer network sharing, but corporate network, with their frequent updates of their software, tend to keep the viruses under control. The biggest challenge for the governments and the companies who face increasing computer attacks is to find some right cyber warriors to fight back the viruses. Lately, computer criminals have become increasingly more sophisticated. Viruses, equipment thefts, data tampering, illegal data transfers, and desktop forgery are just a very few examples of the computer-related crimes that have emerged in the high-tech age. While computer thefts have grown, so have non-property related crimes such as designing software viruses that crash systems and the illegal use of databases by computer hackers. Many computer viruses are spread through personal software that employees install on their business machines or laptops supplied to them. Victims of the viruses originally required assistance because the virus that had changed settings on their trivial security standby, digging a deep moat around our castle. This design forced

0: వల్నరబుల్ టు వైరసెస్, వామ్స్, మాల్వేర్ ఇన్ఫెక్షన్, రూట్ కిట్ అటాక్స్ అండ్ ఫిషింగ్ స్కామ్స్. వైల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్స్ అన్ ఎసెన్షియల్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ దీస్ డేంజరస్ థ్రెట్స్, అవర్ యాక్టివిటీస్ ఆన్ ద కంప్యూటర్ ఆల్సో ప్లే ఎ పార్ట్ ఇన్ అవర్ పీసీస్ హెల్త్ అండ్ సేఫ్టీ. వీ హ్యావ్ టు అడాప్ట్ అండ్ ప్రాక్టీస్ సేఫ్ కంప్యూటింగ్ హ్యాబిట్స్ ఎవ్రీ టైమ్ వీ టర్న్ ఆన్ ద కంప్యూటర్. వీ షుడ్ అప్డేట్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టాల్ ప్యాచెస్ ఫర్ ఆల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, డౌన్లోడ్ న్యూ డ్రైవర్స్ ఫర్ అవర్ హార్డ్వేర్ అండ్ యూస్ ద మోస్ట్ అప్ టు డేట్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ అవైలబుల్. దీస్ సింపుల్ స్టెప్స్ ఆగ్యుమెంట్ ది ప్రొటెక్షన్ అఫోర్డెడ్ బై యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండ్ గివ్ అస్ ఎ బెటర్ కంట్రోల్ ఓవర్ అవర్ కంప్యూటర్ సిస్టమ్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ప్రొటెక్ట్స్ అవర్ కంప్యూటర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అలర్టెడ్ టు ద లేటెస్ట్ థ్రెట్స్. ద పొటెన్షియల్ ఫర్ వైరస్ అండ్ మాల్వేర్ ఇన్ఫెక్షన్ వరీస్ మెనీ కంప్యూటర్ ఓనర్స్, బట్ టేకింగ్ ప్రొయాక్టివ్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ అవర్ పీసీస్ రెడ్యూసెస్ దోస్ రిస్క్. వైల్ వీ షుడ్ నాట్ రిలై ఆన్ సాఫ్ట్వేర్ టు ప్రొటెక్ట్ అవర్ కంప్యూటర్ అగేన్స్ట్ ఆల్ పొటెన్షియల్ థ్రెట్స్, సాఫ్ట్వేర్ అండ్ కాషన్ కంప్యూటింగ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఫార్ లెస్ వర్నరబుల్. ఇఫ్ వీ ఇన్స్టాల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, మెలాషియస్ కోడ్ ఈస్ ఫార్ లెస్ లైక్లీ టు ఇన్ఫ్లెక్ట్ సీరియస్ డ్యామేజ్ టు అవర్ కంప్యూటర్ సిస్టమ్. వైల్ దెర్ ఆర్ ఫ్రీ ఆప్షన్స్, దే కమ్ విత్ ఓన్లీ మినిమల్ ప్రొటెక్షన్ అండ్ రిక్వైర్ మాన్యువల్ అప్డేట్స్. దే ఆఫర్ మాల్వేర్ డిటెక్షన్ అండ్ రిమూవల్, బ్లాక్ అవుట్సైడ్ అటెంప్ట్స్ టు యాక్సెస్ అవర్ డివైస్ అండ్ హ్యావ్ మెనీ అడిషనల్ బెనిఫిట్స్. ద పీస్ ఆఫ్ మైండ్ ది ఆఫర్ ఈస్ వర్త్ ఎవ్రీ పెన్నీ దట్ ఈస్ పెయిడ్. వీ నీడ్ టు ఇన్వేరియబుల్లీ బ్యాకప్ అవర్ కంప్యూటర్ డాక్యుమెంట్స్ ఆన్ ఎ బ్లాంక్ డిస్క్ ఆర్ హార్డ్ డ్రైవ్స్ టు సేఫ్ గార్డ్ అవర్ ఇంపార్టెంట్ డాటా ఆర్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ.
1: వీఆర్ లిజనింగ్ టు డాక్టర్ వి చక్రవర్తి ఆన్ ద టాపిక్ కంప్యూటర్ వైరసెస్ ఫ్రమ్ MBA ఫర్ 3rd year స్టూడెంట్స్. స్క్రిప్ట్ బై డాక్టర్ జి సురేంద్ర.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రోజెక్ట్ కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం, యువరాజు సినిమా నుండి.

సినిగితం వినరు ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో చేపట్టవలసిన వివిధ వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. వర్షాకాలంలో ముఖ్యంగా పల్లపు భూములు సాగు చేసిన చెరుకు తోటలు సాధారణంగా నీటి ముంపుకు గురి కావడం గమనిస్తుంటాం. వర్షాకాలంలో కురిసే బలమైన వర్షాలు, వేగంగా వీచే గాలుల వలన పెరిగిన చెరుకు తోటలు పడిపోవడం గమనిస్తుంటాము. పడిపోయిన చెరుకులు భూమికి తగలడం వలన కానుపుల దగ్గర వేళ్ళు ఏర్పడి రసములో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు, కానీ నిల్వ నీటిని ఏమాత్రము సహించలేదు. తోట వయస్సు 4-5 నెలలప్పుడు, అంటే జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీనివలన అధిక వర్షాలు, తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకు ప్రతి 15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దడికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసి

నట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరు లద్దె పురుగు తేలిక నీళ్ళలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎదిగే తోటలో ఈ పురుగు నివారణకు టెట్రానిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WW GR లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోథయానిడిస్ 26.20%, WW SGR గుళికలను ఎకరాకు 12 కిలోలు చొప్పున మొక్కల మొదళ్ళ దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాములు పిప్రోనిల్ 40%, ఈవిడా క్లోప్రిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్లపేను అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థంలాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి దాని మీద సూటి మోల్ట్ అనే నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిపాస్ 20% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మొవ్వుకుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల మొవ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు, ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదలలో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. మొవ్వ కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మొవ్వ కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం, గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కొనజోల్ 11.4%, WW లీటరు నీటిలో కలిపి ద్రావణము ఆకుల పైభాగం తడిచేలా పిచికారీ చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాములు చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అవసరాన్ని బట్టి కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G 8 కిలోలు వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుళ్ల మందులు, సింథటిక్ పైర్థ్రాయిడ్స్, బయోమందులు వాడడం వలన చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీగీతం విందాం. పెద్దరికం సినిమా నుండి కె.జే. యేసుదాస్ చిత్రగానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్కోటి.

0: సినేహితం విన్నారు ఆకాశవాణి. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్ధిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలను ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
2: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
1: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా

0: ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హైపర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్దంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నింటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని, ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత, గౌరవం, సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయస్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ, 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే, నిష్పక్షపాత, సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

0: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్ మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, జలమార్గుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

ఈనాటి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్య గారు.

0: శాస్త్రవేత్త మరియు హెడ్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. నమస్కారం మేడం.
1: నమస్తే అండి.
0: వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటే చామంతి రకాలు తెలియజేస్తారా?
1: రైతు సోదరులందరికీ కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దె జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ హైదరాబాద్ శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాము. గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు పాటించవలసిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు. సాధారణంగా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కల్లో గులాబీ పంటకి అనాది కాలంగా ఎంతో ఆదరణ మరియు ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే గులాబీ పూలని మనము విడిపూలగానే కాకుండా కట్ ఫ్లవర్స్, బొకే తయారీలో, అదేవిధంగా వివిధ విలువ ఆధారిత పద్ధతులు, అంటే మనము డ్రై ఫ్లవర్స్ ఎండు పూలగా కానీ, లేదంటే హెర్బల్ టీస్లో కానీ, అదేవిధంగా పాన్లో వాడే గుల్కండ్ కానీ, ఇలాంటి వాణిజ్యపరంగా విడిపూలగానే కట్ ఫ్లవర్స్ కానీ కాకుండా ఎన్నో విలువ ఆధారిత ఉత్పత్తులనే ఈనాడు మన భారతదేశం నుంచి ఇతర ఫారిన్ దేశాలకి మనము ఎగుమతి చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే మన భారతదేశంలో మనకి అనువైన ఈ యొక్క వాతావరణం కావచ్చు, వివిధ రకాల నేలలు కావచ్చు, కాబట్టి మనం ఇన్ని రకాల పూల సాగును చేయడం అనేది మన యొక్క వరం లాంటిది. అయితే ముఖ్యంగా గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు మనము పాటించవలసిన యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే, గులాబీ మొక్కలు మనకి అంటే ఎంపిక, రకాల ఎంపిక నుంచి మొదలవుతాయి. అధిక దిగుబడులను ఇచ్చే రకాలలో మన ఐఐహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారి చేత విడుదల చేయబడిన రకము అర్కా సవి అనే రకము ఈరోజు రైతు సోదరులో ఎంతగానో ఈ యొక్క రకానికి చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క అర్కా సవి అనేది మనకి దాని యొక్క నిల్వ శక్తి దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు ఉంటుంది. అయితే పూలకాడ బాగా మందంగా ఉండడం వలన కూడా తక్కువగా ఈ యొక్క పురుగులు కానీ తెగులు కానీ ఆశించడం జరుగుతుంది. అంతేకాకుండా పూలు కూడా బాగా రెక్కలు అవన్నీ కూడా మంచి కలర్తో ఉండి మంచి సైజులో ఉండడం వలన ఈ యొక్క అర్కా సవి అనే రకానికి మార్కెట్లో మంచి ధర పలకడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రకాల ఎంపిక మనం అర్క కోమల, అర్కా సవి, ఇంకా మనం ఈ వివిధ దేశాలకు ఎగుమతి చేసే కట్ ఫ్లవర్స్లో గ్రాండ్ గాలా, వెలాన్షియా, అవలాంచి, సూపర్ స్టోర్ అనే రకాలు కూడా వాణిజ్య పరంగా మనకి ఫారిన్ ఇన్కమ్ని మనం ఈనాడు మన రైతు సోదరులు సంపాదిస్తున్నారు. కాబట్టి రకాల ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యము. అయితే ఈ యొక్క గులాబీలో మనము లోకల్ మార్కెట్ అంటే మన ఇండియన్ లెవెల్ కావచ్చు, లేదంటే మన లోకల్ రాష్ట్రం లెవెల్లో మార్కెట్కి కావచ్చు, ఈ యొక్క గులాబీ పూలలో వీడి పూల కోసము బుల్లెట్ రోజెస్, సెంట్ రోజెస్, పాలియాంతస్ రోజెస్ అన్నట్లు రకరకాల రోజెస్ని కూడా మనము మార్కెట్లో చూడడం అనేది జరుగుతుంది. వివిధ రకాల రంగులు, వివిధ రకాల రెక్కల యొక్క అమరిక అమర్చడం ఉండడం వలన ఈ యొక్క గులాబీ పూలని రారాణి అని కూడా పిలుస్తారు. అయితే ముఖ్యంగా మనము ఈ అధిక దిగుబడుల కొరకు కొన్ని ప్రత్యేక పద్ధతులు సాగు విధానంలో పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము గులాబీ నాటిన తర్వాత మనకి 6 నెలలు 7 నెలల నుంచే మనకి పూత రావడం అనేది జరుగుతుంది. అయితే అలాంటప్పుడు ఈ యొక్క ఫస్ట్ గులాబీ నాటేటప్పుడు టీ బడ్డింగ్ అనే పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కాబట్టి ఆ యొక్క గుంతలు 50 క్యూబిక్ సెంటీమీటర్ల గుంతల్లో ఈ యొక్క గులాబీ అంటు కట్టిన పైభాగము నేల ఉపరితలం నుంచి 10-15 సెంటీమీటర్లుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కొక్కసారి గుంత లోతు ఎక్కువైనప్పుడు అంటు భాగం లోపల ఉండడం వలన మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంపిక చేసుకునే రకాల మొదలుకొని నాటే పద్ధతిలో కూడా ఎన్నో ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క మల్చ్ షీట్లో, తర్వాత డ్రిప్, సూక్ష్మబిందు సేద్యం ద్వారా కూడా సులువుగా సాగు చేసుకోవచ్చు. అయితే గులాబీ పంట కోత తీసుకున్న అనంతరం ప్రత్యేకంగా మనము ఈ యొక్క ట్రైనింగ్, ప్రూనింగ్, కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గులాబీలో ప్రత్యేకంగా కొత్త కొమ్మల ద్వారా, కొత్త ఎగుర్ల ద్వారా మీద మాత్రమే పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి కోత అనంతరము మనము తప్పనిసరిగా ఈ యొక్క ప్రూనింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రూనింగ్లో భాగంగా ఎండు కొమ్మలు, తర్వాత తెగులను పురుగులు ఆశించిన కొమ్మల్ని కూడా మనం ఎప్పటికప్పటి ఎండు పుల్లలు ఇవన్నీ కూడా తీసేయడం వల్ల తల్లి మొక్కలు మంచిగా ఏపుగా పెరిగి నాణ్యత గల పువ్వులను మనకి దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో పూల సైజు అన్నీ కూడా పురుగులు తెగులు ఆశించలేకుండా సమాన పరిమాణంలో కలిగి మంచి నిగారింపు నాణ్యత గల పూలకి ఎక్కువ రాబడి అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి గులాబీ సాగులో ముఖ్యంగా మనకి ప్రూనింగ్ ట్రైనింగ్ అనేది, కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరిగా మనం చేపట్టాలి. అదేవిధంగా కట్ ఫ్లవర్స్ కొరకు

0: అయితే మనము పెద్ద సైజు పువ్వులు రావడానికి డిస్బడ్డింగ్ అంటారు. అంటే ఆ మొగ్గల్ని, ఎక్కువ మొగ్గలు ఉన్నప్పుడు ఒక కొమ్మలో రెండు మూడు మొగ్గలు వచ్చినప్పుడు ఆ రెండు మొగ్గల్ని తీసివేయడం వలన ఆ తల్లి చెట్టులో ఉండే ఆహారం అంతా కూడా ఒకే మొగ్గకు అందడం వలన ఆ మొగ్గ సైజు కూడా ఎక్కువగా వస్తుంది. అంటే ఈ కట్ ఫ్లవర్స్లో మొగ్గ సైజు ఎక్కువగా ఉండడం వలన మనం బొకేలు చేసినా టేబుల్ ఫ్లవర్ వాస్ చేసినా కూడా అందంగా కనపడతాయి. కాబట్టి ఈ యొక్క దాని ధర కూడా అంతే విధంగా మనకి డబల్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క కొమ్మ కత్తిరింపులు తర్వాత డిస్బడ్డింగ్ అనేది ప్రత్యేకంగా మనము గులాబీ సాగులో తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది రైతుల దగ్గర గులాబీ సాగులో వాతావరణ హెచ్చుతగ్గుల వలన కూడా తేమ శాతం తగ్గిపోవడం వల్ల కావచ్చు, లేదంటే రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు ముఖ్యంగా చలికాలంలో ఈ యొక్క పూలు మొగ్గలు వచ్చినా కూడా సమానంగా విచ్చుకోవు, విచ్చుకున్నా కూడా మధ్యలో ఆకారాన్ని కోల్పోయి నిర్వి ఆకారంగా ఉండడం వలన ఈ యొక్క పూలకి నాణ్యత కోల్పోయి మంచి మార్కెట్ ధర అనేది పలకదు. కాబట్టి అలాంటి ప్రాంతంలో కొంచెం మనము పుష్పించే టైంని మనం నాటేటప్పుడే డేట్ ఆఫ్ ప్లాంటింగ్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని గులాబీ మొక్కలు ఈ మధ్యకాలంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉధృతి ఉండడం వలన ఫిల్లోడి అంటారు, అది వైరల్, అంటే ఈ యొక్క తెల్లదోమ వల్ల వైట్ ఫ్లై హాపర్స్ వీటి వల్ల కూడా రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ రావడం జరుగుతుంది. పూలు పుష్పించిన తర్వాత పువ్వు మధ్య భాగంలో నుంచి మళ్ళీ మనకి శాకీయ భాగము ఆకుల్లాగా రావడం అనేది వింతగా జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా బుల్లెట్ రోజెస్లో ఉంటాయి. కాబట్టి అలాంటి ఫిల్లోడి అనే సమస్యని ఎదుర్కొనే రైతులు గులాబీలో పంట రకాలని మార్చి వేరే రకాలని వాళ్ళు సాగు చేయవలసి ఉంటుంది.
1: మల్లె సాగులో మంచి దిగుబడులను ఇచ్చే రకాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి?
0: మల్లె సాగులో మంచి దిగుబడులను ఇచ్చే రకాలు ముఖ్యంగా మనకి మల్లె సాగులో గుండు మల్లి, తర్వాత తీగజాతి అయిన యొక్క జాస్మినం గ్రాండిఫ్లోరం, అంటే సన్నజాజులు వీరజాజులు అనేవి మనం వింటూనే ఉంటాము. గుండు మల్లి వచ్చేసి మనకి వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు కావాలి కాబట్టి మనకి ఆ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా ఈ యొక్క గుండు మల్లి బాగా దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా సన్నజాజి వీరజాజులు అంటే శీతాకాలం రబీ పంటగా మనము ఈ యొక్క సన్నజాజులు వీరజాజులు కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. జాస్మినం గ్రాండిఫ్లోరం అంటారు. ఇవి మంచి సువాసన ఉండడం వల్ల ఈ యొక్క గుండు మల్లి, తర్వాత తీగజాతి అయిన విరజాజి, సన్నజాజుల నుంచి సుగంధ తైలాలను కూడా తీసుకుంటారు. అయితే మల్లె సాగులో మనకి కంపల్సరిగా మంచి దిగుబడులు రావాలనుకున్నప్పుడు ఈ యొక్క నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు, అంటే దాదాపు ఒక 35 రోజులు 40 రోజుల వరకు కూడా ఈ యొక్క జాస్మినం శాంబాక్, గుండు మల్లెలు వీటి అన్ని కూడా పొద రూపంలో ఉండే ఈ యొక్క జాస్మిన్ రకాలని మనము వాడుబెట్టడం లేదా బెట్టబెట్టడం అనేది కంపల్సరిగా చేయాలి. ఆ ఒక్క నెల అంతా కూడా చెట్లు పాదుల దగ్గర మనము ఈ యొక్క ఆకులని ఫస్ట్ మొదటిగా రాలే విధంగా మనము పెంటాక్లోరోఫినాల్ అనే ద్రావణాన్ని పిచికారి చేసినప్పుడు ఆకులు అవంతా అవే రాలిపోతాయి. ఎప్పుడైతే మనము నీటి సరఫరా ఎరువులు ఇవ్వడం మానేస్తామో మొక్క ఎండిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనము ఆ కొమ్మలన్నింటిని కూడా దగ్గరగా ఒక పురికోసకాని తాడుతో కట్టేసి ఒక నెల రోజులు దాన్ని నిద్రావస్థలోకి పంపించాలి. కంపల్సరిగా ఆ పద్ధతి చేస్తేనే మనకి నెల 30-40 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం ఆ తాళ్ళన్ని తీసివేసి ఆ బేసిన్లలో మనం తగినంత మోతాదులో నిర్దేశించిన పద్ధతిలో ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ అలాంటివి వేయడం వల్ల కొత్త కొత్త ఇగుర్లు అన్ని కూడా వస్తాయి. కొత్తగా గుబురుగా ఇగుర్లు రావడం వల్ల అదే టైంలో రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయి కాబట్టి వాటి పిచికారి కోసం మనం వేప కషాయాలను వాడుకోవచ్చు. అయితే ఈ మల్లె కూడా మనము ఆ విధంగా బెట్టబెట్టిన తర్వాత కొత్తగా వచ్చిన కొమ్మలు రెమ్మల పైననే ఈ పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది కాబట్టి అధిక దిగుబడులు కూడా ఈ యొక్క ప్రూనింగ్ అండ్ ఆకులు రాల్చే పద్ధతి ద్వారా కూడా మనము మల్లె తోటల్లో అధిక దిగుబడులని తీసుకోవచ్చు.
1: మేడం, బంతి పూలలో అధిక దిగుబడినిచ్చే రకాలు?
0: బంతి పూల సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ముఖ్యంగా బంతి పూలు మనము అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా, అంటే సంవత్సరం పొడవుతా కూడా ఖరీఫ్ పంట, రబీ పంట, వేసవి పంటగా సంవత్సరం పొడవుతా కూడా మనము సులభంగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే బంతి పూలకి తక్కువ నీరు కావాల్సి ఉంటుంది, తర్వాత ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునే రకాలు ఉన్నాయి. బంతిలో ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి, కారప్ బంతి ఉన్నాయి. అయితే మా ఆఫ్రికన్ బంతిలో మనకి పూసా నారింజ గండ, పూసా పసంతి గండ, ఇలాంటి రకాలు BM4, తర్వాత KAU కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ KAU4, ఇలాంటి రకాలన్నీ కూడా బంతిలో వాణిజ్యపరంగా ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఇందులో మనకి వాణిజ్య పరంగా మార్కెట్లో పసుపు నారింజ కలర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా

0: కారబంతి అంటే తుర్కబంతి అని కూడా ఉంటారు, అవి చిన్న సైజు ఉంటాయి. అయితే ఆ చిన్న పరిమాణం గల సైజు ఈ కారబంతి పూలని మనం అలంకరణగా ఈ యొక్క ల్యాండ్స్కేప్ గార్డెన్లో కావచ్చు, తర్వాత అపార్ట్మెంట్లలో కుండీలలో కూడా మనము నాటుకోవచ్చు. అయితే ఈ కారబంతి పూలలో కూడా ముఖ్యంగా అర్కా పరి, అర్కా హనీ, పూసా దీప్, పూసా పార్వ అనే రకాలు వాణిజ్యపరంగా మంచి దిగుబడి అనేది ఇస్తుంది. అయితే ఈ బంతి పూలలో కూడా మనకి ఎక్కువ దిగుబడి రావాలనుకున్నప్పుడు మనము పించింగ్ అంటారు, తలలు త్రుంచడము. అంటే మనము నారుమడిలో 30 రోజులు ఉంచిన తర్వాత 30 రోజుల వయసు గల మొక్కల్ని ప్రధాన పొలంలో వేయడం వలన వేసిన తర్వాత అంటే దాదాపు 50-60 రోజులకి అంటే నాటిన నారుమడి నుంచి 30 రోజులకి ప్రధాన పొలంలో నాటుతాము. ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటిన 25 నుండి 30 రోజులకి ఈ యొక్క పించింగ్ అంటారు, అంటే తలలు తుంచడం. అలా చేయడం వలన మనకి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి తర్వాత ఎక్కువగా ఆకులు రావడం వలన కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పూల మొగ్గల శాతం రావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పూలు వచ్చినప్పుడు రాబడి దిగుబడి అనేవి కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా బంతిలో మనము పించింగ్ అనేది ప్రత్యేకంగా మనం చేయవలసి ఉంటుంది.
1: వర్షాకాలంలో వివిధ పూల సాగులో పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయండి మేడం.
0: వర్షాకాలంలో వివిధ పూల సాగులో మనము పాటించవలసిన జాగ్రత్తలు, అయితే పూలతో మనకి మనిషి జీవితానికి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు కూడా ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి పూలు లేకుండా ఏ ఫంక్షన్ కూడా మనకి కంప్లీట్గా అనిపించదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఇవన్నిట్లో కూడా పూలకి చాలా మంచి గిరాకీ డిమాండ్ అనేది ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో మొదలవ్వగానే మనము ఈ యొక్క నార్మల్ని వేసుకొని బంతి, చామంతి, తర్వాత ఈ గులాబీ కానీ మళ్ళీ ఇవన్నీ కూడా మనం ప్రధాన పొలాల్లో నాటుకోవడం అనేది జరుగుతుంది. అయితే వర్షాకాలంలో ప్రత్యేకంగా బంతి నారు, చామంతి నారు అధిక వర్షాలు ఉన్నప్పుడు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నారుమళ్ళలో ఉండే మొక్కలకి ప్రత్యేకంగా బంతిపూలు కావచ్చు, మన చామంతి కావచ్చు, ఇవన్నీ కూడా నారుమళ్ళలో ఈ యొక్క డ్యాంపింగ్ ఆఫ్ అంటారు, నారుకుళ్ళు రావచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి పట్టి ఆ యొక్క నార్మల్లన్నిటిని కూడా బాగా తడపాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి ఇప్పుడు ప్రోట్రేస్ అనే పద్ధతి కూడా వస్తుంది. ఈ ప్రోట్రేలో మనము 1:1 రేషియోలో వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అలాంటివి కూడా పెట్టేసి మనము వీటిని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అంటే ప్రోట్రే పద్ధతి ద్వారా మనం అధిక వర్షాల్లో పొలంలో పెట్టకుండా కొంచెం షేడ్ నెట్ల కింద కానీ లేదంటే పక్కన రూమ్లో పెట్టుకొని మరీ తెల్లవారంగానే పొలంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క ఎత్తైన నారుమళ్ళ పద్ధతి కంటే కూడా ప్రోట్రే పద్ధతి పరంగా నారుమళ్ళలో మంచి ఆరోగ్యకరమైన నాణ్యతను గల నారుని మనము ఈ యొక్క చామంతి, బంతిపూల నారుని మనము వర్షాకాలంలో నష్టం వాటిల్లకుండా సులువుగా ప్రోట్రే పద్ధతిలో మనము సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము వర్షాకాలంలో అకాల వర్షాలు కావచ్చు, అధిక వర్షాలు కావచ్చు, ముఖ్యంగా చామంతి, బంతి అనేవి మనకు ప్రధాన పొలంలో మనం వేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి చలికాలంలో కూడా పూత దశలో కూడా అకాల వర్షాలు రావడం వల్ల కూడా పువ్వుకుళ్ళు అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ పువ్వుకుళ్ళు అనేది మనం ఎక్కువగా బంతిపూల పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా పడినప్పుడు పువ్వు అనేది పూర్తిగా విచ్చుకున్న పూలని కోత డిలే చేసినా లేదంటే మొగ్గ దశలో ఉన్న సగం విచ్చుకున్న పువ్వులు ఉన్నా కూడా ఈ వర్షాల వల్ల పువ్వులు కుళ్ళిపోవడం అనేది జరిగి నల్లగా మారడం జరుగుతుంది. తర్వాత శిలీంధ్రాలు ఆశించి నష్టం వాటిల్ని అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పువ్వుకుళ్ళు తెగులుకి అంటే మనకి వాతావరణ శాఖ ఆధారంగా వర్షాలు పడే గమనికను చూసి మనము ముందుగానే ముందస్తు చర్యగా ఈ యొక్క బ్లైటాక్స్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వర్షం పడే ముందు, పడిన తర్వాత కూడా అలా 10 రోజుల వ్యవధిలో మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క పువ్వుకుళ్ళు తెగుల నుంచి మనము పంటల్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా చామంతిలో మనకి ఈ యొక్క సెప్టోరియా విల్ట్ అనేది వర్షాలు బాగా పడినప్పుడు అంటే కింది నుంచి ఆకులన్నీ కూడా నల్లగా మారిపోయి అదేవిధంగా నల్లగా మారిన ఆకులు రాలిపోకుండా చెట్టు మీదనే ఉండడం వల్ల శిలీంధ్రాలు ఆశించడము, అదేవిధంగా పూత దశలో ఉన్నప్పుడు కూడా ఆ పువ్వులు దెబ్బతినడము, మొగ్గల్లో ఉండేవి సరిగ్గా విచ్చుకోకపోవడము, ఇవన్నీ సమస్యలు కూడా మనకి వర్షాల వల్ల ఈ యొక్క పూల సాగులో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు నల్లగా మారిన ఆకులని తీసివేసి దూరంగా కాల్చి పడేయాలి. తర్వాత మనం 10-15 రోజులకు ఒకసారి బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇంకొకసారి బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ తో ఈ యొక్క మళ్ళని బెడ్లని కూడా మనము తడపాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము సాఫ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కూడా కలిపి అలా 15 రోజుల వ్యవధిలో 2-3 నెలలు వర్షాకాలంలో మనం ఈ యొక్క పంటలపైన పిచికారీ చేస్తూ లేదంటే డ్రెంచింగ్ తడులను ఇస్తూ చేయడం వల్ల చామంతి మొక్కలు దెబ్బతినకుండా ఈ యొక్క వర్షాకాల కాలం నుంచి అకాల వర్షాల నుంచి కూడా మనం సులువుగా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వర్షాల వల్ల

0: ప్రత్యేకంగా గులాబీ కావచ్చు, మల్లె కావచ్చు, బంతి, చామంతి, వీటన్నిటిలో కూడా ఈ యొక్క పూత దశలో పువ్వుకులు తెగులు రావడం జరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు ప్రత్యేకంగా మనం గులాబీలో అయితే క్యాంకర్ తెగులు లాగా ఎండుపుల్ల, ఆకుమాడు తెగులు ఇలాన్నీ కూడా ఎక్కువగా శిలీంధ్రాలను ఆశించడం వలన వర్షాకాలంలో తెగుళ్ళు వచ్చే ఆస్కారం గులాబీలో కూడా ఉంటుంది, అంటే ఆకుమచ్చ తెగుళ్ళు అంటారు. సో ఇలాంటి వర్షాధారిత తెగుళ్ళని అరికట్టడానికి మనము ప్లాంటామైసిన్ 1 గ్రాము ప్లస్ 30 గ్రాములు బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ 10 లీటర్ల నీటికి 15 రోజుల వ్యవధిలో మనం 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే బ్యాక్టీరియా ఆశించిన తెగుళ్ళని మనము సులువుగా అరికట్టుకోవచ్చు.
1: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు ఏ విధంగా పాటిస్తే వారు చక్కటి దిగుబడిని సాధించవచ్చు తెలియజేయండి మేడం.
0: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు. అయితే కొత్తగా రైతులు అంటే పంట మార్పిడి వల్ల మనము కూరగాయలు, పండ్లు లేదంటే ఇతర వరి ధాన్యాలు, పప్పుదినుసులు ఇలా వేసుకునే రైతులు కొత్తగా పూల సాగు చేపట్టాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా మొదట మీరు భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయడం వల్ల మన పొలంలో ఉండే ఈ యొక్క పోషకాల శాతం ఎంత ఉంది, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, సో దాని వలన మనము అధిక మోతాదులో ఎరువుల్ని వాడడం అనేది నివారించుకోవచ్చు. దానివల్ల అక్కడ కూడా మనము ఖర్చుని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నీటి నమూనా పరీక్షలో ఉదజని సూచిక, విద్యుత్ వాహక సాంద్రత, ఈసీ కంటెంట్ అంటారు, అంటే లవణాలు ఖనిజాలు ఎంత ఉన్నాయి, వాటి వల్ల ఏమన్నా వేరే పోషకాలని తీసుకోవడం ఆపేస్తుందా భూమిలో, లేదంటే వేరు వ్యవస్థ సరిగ్గా ఉంటుందా లేదా అలాంటి నీరు వాడటం వల్ల, ఇలాంటివన్నీ కూడా మనం ముందస్తుగానే తెలుసుకొని ఆయా రిపోర్ట్స్ అంటే ఆ భూసార పరీక్ష, నీటి పరీక్ష నమూనాల పరిశోధన వెల్లడి ఫలితాల ద్వారా మనము ఎంత మోతాదులో మనం ఎరువులను ఇవ్వచ్చు, మన బావిలో ఉండే నీరు ఈ పూల మొక్కలకి సరిపోతుందా లేకపోతే సూట్ అవుతుందా లేదా అనేది కూడా మనం ముందుగానే అవగాహనతో ఆ మన వనరులను బట్టి, ఆ నీటి భూసారాన్ని బట్టి, నీటి పరీక్ష ఫలితాల వెల్లడిని బట్టి ఎలాంటి పంటని మనం సాగు చేసుకుంటే ముందు ముందుగా ఇంకెక్కువ ఖర్చులు కూడకుండా మనకి మంచి దిగుబడి తర్వాత రాబడులు వస్తాయనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనము ఈ యొక్క లిల్లీ పూల సాగులో ముఖ్యంగా దీంట్లో కొంచెం పిహెచ్ 7-8 వరకు కూడా లిల్లీ పూలు బాగానే వస్తాయి. కాబట్టి ఎక్కువగా లవణాల శాతం ఉండే చోట ఈ యొక్క గులాబీ, మల్లె అవి వేయకుండా ఈ యొక్క లిల్లీ పూలను సాగు చేసినట్లయితే సలినిటీ అంటారు. సో ఇది ఈ యొక్క పిహెచ్ స్కేల్ అంటే 7 ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 వరకు కూడా ఈ యొక్క లిల్లీ పూల సాగుని మనము సురక్షితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కొత్తగా పెట్టుకునే రైతు పూల సాగు చేసే రైతులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే భూసార పరీక్ష, నీటి నమూనా పరీక్ష, ఎప్పటికప్పుడు పొలాల గట్ల మీద తాళ్ళ మధ్య కలుపు తీసివేయడము, అదేవిధంగా మల్చ్ షీట్స్ వాడము, బిందు సేద్యం వాడడము, అదేవిధంగా అంటే మొక్కలు చిగురించగానే రసం పీల్చే పురుగులను అరికట్టడానికి రసాయనిక తెగుళ్ళు, పురుగు మందులు వాడకుండా ఈ జిగురు అట్టల్ని పెట్టడం వల్ల ఆ యొక్క ఉధృతి ఎంత శాతంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు, పేనుబంక కావచ్చు, తామర పురుగులు కావచ్చు, ఎంత శాతంలో ఉన్నాయి అనేది దాన్ని బట్టి మనము ఈ యొక్క సేంద్రియ ఎరువులైన ఈ యొక్క వేప కషాయాలు వాడాలా లేదంటే రసాయనాలు వాడాలనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పొలం గట్లు నీట్గా పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా సమస్యలన్నీ వచ్చేది కూడా కలుపు మొక్కల వల్ల. ఆ కలుపు మొక్కల వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా ఈ యొక్క శిలీంధ్రాలను, తెగుళ్ళని ఆశించి వాటి యొక్క గుడ్లు కావచ్చు, ప్యూపా కావచ్చు, ఆ యొక్క శిలీంధ్రాలని కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అంటిపెట్టుకొని ఉండడం వలన రైతులకి ఈ యొక్క పిచికారి చేసే ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా పొలం గట్లని మనం శుభ్రంగా పెట్టుకొని కలుపు లేకుండా చూసుకున్నట్లయితే 50 నుంచి 60% వరకు కూడా మనం సాగు చేసే పద్ధతిలో వెచ్చించే ఖర్చుని సులభంగా కూడా మనము తగ్గించుకోవచ్చు.
1: మేడం, వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటే చామంతి రకాలు తెలియజేస్తారా?
0: వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండే చామంతి రకాలు, చామంతి అనేది శీతాకాలం పంట. చామంతిని మనము 4 రకాల ఉపయోగాల కోసం మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఎక్కువగా విడిపూల కోసం సాగు చేస్తాము. విడిపూలలో మనకి ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉండే రకాలు వచ్చేసి చందమామ వైట్, చందమామ ఎల్లో, లోకల్గా అది పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో కూడా అంటారు. అదేవిధంగా ఈ యొక్క పంజాబ్ శ్యామలి, శృంగార్, ఇవన్నీ స్టార్ వైట్, ఇవన్నీ కూడా కట్ ఫ్లవర్స్గా ఎక్కువగా వాడతారు. కుండీలలో సాగు చేసే వాటిలో బిదాన, మానస, పూస, సోన అనే రకాలు పాట్ మామ్స్ లాగా తక్కువ హైట్ ఉండి ఎక్కువ పువ్వులు ఉంటాయి కాబట్టి వాటిని కుండీలలో అలంకరణ

0: మొక్కలుగా మనము ఈ మూడు పద్ధతుల ద్వారా మూడు రకాలుగా విభజించి ఈ యొక్క వాణిజ్య పరంగా చామంతి పూలను సాగు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎక్కువగా వాణిజ్య పరంగా మనకి చామంతిలో పసుపు రంగు, అదేవిధంగా తెలుపు రంగు, తర్వాత ఎరుపు రకాలు, పింక్ రకాలకి ఎక్కువగా డిమాండ్ అనేది ఉండడం జరుగుతుంది.
1: గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు పాటించవలసిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలంటారు?
0: గులాబీ పూలలో మనకి ముఖ్యంగా ఈ యొక్క పిండినల్లి అనేది ఎక్కువగా వింటుంటాము. పిండినల్లి సమస్య వల్ల ఆ యొక్క కొమ్మలు, రెమ్మలు, పువ్వులన్నీ కూడా నిర్వీణ్యమైపోయి ఆకారాన్ని కోల్పోయి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి పిండినల్లి నివారణకు ఆశించిన కొమ్మలను, ఆకులను కూడా ఎప్పటికప్పుడు తీసి పడేసి వాటిని మనము క్లోరోపైరిఫాస్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత బేసిన్స్లో కూడా మనము మల్చ్ షీట్స్ పెట్టడం వలన ఈ యొక్క పిండినల్లి యొక్క పిల్ల పురుగులు కిందకి ప్రాకకుండా, ప్రాకినా కూడా మల్చింగ్ షీట్ వల్ల అవి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మల్చ్ షీట్స్ వల్ల కూడా మనము ఈ యొక్క పిండినల్లిని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మల్చ్ షీట్ల వల్ల ఈ యొక్క కలుపు మొక్కలు రావడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి నీరు ఆదా అవుతుంది, తేమ ఎక్కువగా ఆరిపోకుండా అంటిపట్టుకొని ఉంటాయి. తర్వాత పొలంలో మల్చ్ షీట్స్ వీడ్ మ్యాట్ చేయడం వల్ల కూడా గడ్డి శాతం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము ఈ యొక్క పురుగుల సమస్య, తెగుళ్ల సమస్య నుంచి గులాబీని సులభంగా సాగు చేసుకోవచ్చు.
1: బంతి, చామంతి, మల్లె, గులాబీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయండి మేడం.
0: ఈ మధ్యకాలంలో బంతి, చామంతి, మల్లె, గులాబీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. అంటే ఈ వాణిజ్యపరంగా సాగు చేసే బంతి, చామంతి, మల్లె, గులాబీ, విడిపూలు, కట్ ఫ్లవర్స్గానే కాకుండా విలువ ఆధారిత ఎండుపూల ఉత్పత్తిలో కూడా వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇతర ఫారిన్ దేశాలకు కూడా మనము హెర్బల్ టీస్ సాగు చేస్తున్నాము. ఇప్పుడుండే ఆరోగ్య రీత్యా చాలా మంది కూడా మామూలుగా టీ తాగే బదులు హెర్బల్ టీలకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఎండబెట్టిన బంతి పూల రేకలు, చామంతి పూలు, తర్వాత మల్లె, గులాబీ, వీటి యొక్క పూల రెక్కల్ని మనం ఆరబెట్టి డ్రై చేసి పౌడర్ లా చేసి టీ బ్యాగ్స్ లా తయారు చేసి కూడా వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ పూల యొక్క రెక్కలలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం టీ రూపంలో తీసుకోవడం వలన కూడా మనకి మంచి ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూలకి కేవలం విడిపూలుగా, కట్ ఫ్లవర్స్ గానే కాకుండా డ్రై ఫ్లవర్స్ గాను, ఆరోగ్య రీత్యా హెర్బల్ టీస్ గాను ఎన్నో ప్రత్యేక గుణాలు కలిగి ఉండడం వలన ఈ యొక్క పూలకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మనకి డ్రై ఫ్లవర్స్ అనే దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే డ్రై ఫ్లవర్స్లో ముఖ్యంగా మనకి గులాబీ కానీ, బంతి కానీ, చామంతి కానీ, ఇవన్నీ కూడా మనము దేవుళ్ళకి పూలమాలలుగా వేసి పెద్ద పెద్ద గజమాలలుగా గుళ్ళలో సమర్పించడం అనేది జరుగుతుంది. దాని వలన మరుసటి రోజు ఆ పువ్వుల దండలను తీయడం వలన కూడా పూలన్నీ కూడా పారివేయడం వలన కూడా అవి కలుషితంగా మారిపోతున్నాయి. కాబట్టి అలాంటి పూలని పారివేయకుండా వాటిని మనము సోలార్ డ్రైవ్స్ ద్వారా కానీ, ఓవెన్ల ద్వారా కానీ మనం ఎండబెట్టి ఆ పూల రెక్కల్ని మనము మంచిగా మనకు కావాల్సిన సైజులో వాటిని కత్తిరించుకొని మనం ఆన్లైన్లో రకరకాలుగా గిఫ్ట్ బాక్సెస్గా కానీ, ఫోటో ఫ్రేమ్స్లో కానీ, వివిధ రూపాలు గల బొమ్మల్లో కానీ, వీటన్నిటిలో కూడా అమర్చి దీన్ని మంచి ఒక గిఫ్ట్ ఐటమ్స్ లాగా కూడా ఈ మధ్యకాలంలో వీటికి ఆదరణ బాగా పెరిగింది. ఎందుకంటే ఒక మనిషిని మనము విష్ చేయాలనుకున్నా, ఒక మనిషిని కలవాలనుకున్నా బొకేస్ తీసుకోవడం వల్ల 1-2 రోజులకి ఆ బొకే అనేది ఎండిపోవడం జరుగుతుంది. అయితే విలువ డ్రై ఫ్లవర్స్ వల్ల మనం చేసిన గిఫ్ట్ ఐటమ్స్ని మనం బహుకరించినట్లయితే దాదాపు సంవత్సరం వరకు కూడా అవి ఎటువంటి నాణ్యత కోల్పోకుండా అందంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పూల సాగుకి ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రెష్ తాజా పూలగానే కాకుండా డ్రై ఫ్లవర్స్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి చివరిగా నేను చెప్పదలిచింది ఏంటంటే వానాకాలంలో మనము ఈ యొక్క చిన్న చిన్న చర్యలన్నిటిని కూడా మనం పాటిస్తే ఎటువంటి తెగుళ్ళు, పురుగుల సమస్య లేకుండా మనం అధిక దిగుబడులను, తర్వాత అధిక రాబడులను కూడా, నాణ్యత గల పూలని మనం పుష్పించి మార్కెట్లో మనం సరఫరా చేసినట్లయితే మనకి మంచి రాబడి అనేది జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.
1: ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ पार्टी भी तंदुरुस्त।

0: మీరింతవరకు వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూఖ్య. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
0: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
0: అవునరా, ఇప్పుడేంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
0: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.

0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి? వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
4: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటరా బాయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడైంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
4: అరే దీనికేనారా అబ్బాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
4: రే ఏం మామా,
0: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
4: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడు ఎలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి. ఇప్పుడు ఒక సినీగీతం విందాం. నాని సినిమా నుండి హరిహరన్ హరిణి గారం చేసిన ఈ పాటకు ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా, సిరివెన్నెల సాహిత్యాన్ని సమకూర్చారు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు 5,000 కోట్ల రూపాయలను కేటాయించామని తెలియజేశారు. జాతీయ స్థాయి పోలీస్ కమిషనర్ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించారు. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు వేసేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులకు సూచించారు. వరి స్థానంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి భేటీలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగవంతం చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా రేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో రానున్న 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మిస్ ఆసియా రేష్మా ఠాకూర్ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఇక్కత్ చేనేత వైభవాన్ని ఆసక్తిగా తిలకించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన ఎక్స్పీరియన్స్ పోచంపల్లి కార్యక్రమంలో ఆమెతో పాటు మల్టీనేషనల్ కంపెనీల ఉన్నతాధికారులు, ఫ్రాన్స్ కాన్సులేట్ ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక మాధ్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి జయం మనదేరా సినిమా నుండి వందేమాతరం శ్రీనివాస్ స్వరపరిచి గానం చేసిన లేలే సురేష్ గీతం.

0: ఇప్పుడు వినండి ఇడియట్ సినిమా నుండి రఘుకుంచే గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం సంగీతం చక్రి.
1: జై రంజనయ్య.

0: మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
1: అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

0: హలో.
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంట్ బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా కాబట్టి నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి చిత్రసీమ సినిగీతలు వింటారు. ముందుగా వినండి ఈ అబ్బాయి చాలా మంచుడు సినిమా నుండి కళ్యాణ్ మాలిక్ సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం, సంగీతం MM కీరవాణి,

ఇప్పుడు వినండి, శ్రీరామచంద్రులు సినిమా నుండి ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని గానం చేసిన జయసూర్య, గీతం సంగీతం గంటాడి కృష్ణ.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్.

0: అయిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

7:15 ఈ మాసపు పాట. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం శ్రీ డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తిగీతాల కార్యక్రమం. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత అనుసంధాన కచేరీ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో సమాజ సేవకురాలు శ్రీమతి విఎస్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 రేపు మధ్యాహ్నం సమన్వయ నాటిక కార్యక్రమం. జరుగుతున్న కథ రచన శ్రీ ఆకెల్లా, నిర్వహణ డాక్టర్ బి జయప్రకాష్, పర్యవేక్షణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. 5:03 రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో బోనాల పాటలు వినిపిస్తారు శ్రీ గడ్డం రమేష్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆరు 50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యల గురించి రాజేంద్రనగర్ శ్రీ పివి నరసింహారావు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి స్వాతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 9:10 స్పాట్ లైట్. 10:00 రేపు రాత్రి రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:12 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.